విశ్వసద్వినిర్గమ క్రమ స్ఫురత్ కరాళ ఫాళ హవ్య వాగ్జ్వలతే నమః. ఓం అదృశ్యాయ నమః. ఓం అధర్షణాయ నమః. ఓం అథర్వశీర్ష

గణమః ఓం అక్షయా గణమః ఓం అక్షరాక్షర కూటస్థాక పరమా గణమః ఓం అక్షరపదప్రదా గణమః ఓం అక్షమాళాధరా గణమః ఓం అక్షోభ్యా గణమః ఓం అక్షపాత సమర్చ

0: లోపల నుంచి వచ్చి బయటకు నిండిపోతే బయట నుంచి శుద్ధి చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా చేయగలిగే శక్తి రుద్ర అనుకుంది. అందుకే ఇదంతా చేసి తన్మే మన శివ సంకల్పమస్తు అని హృదయ స్థానంలో మరికొన్ని మంత్రాలు చెప్తారు. అసలు మహాన్యాసం గురించి చెప్పుకుంటేనే చక్కగా 15 రోజులు చెప్పుకోవచ్చు, అంత విషయం ఉంది మనకి. కానీ మహాన్యాసాన్ని ఇప్పుడు ఒక్కసారి భావిస్తే చాలు, మహాన్యాసం జరిగిన భావన వచ్చిందా లేదా? చాలండి భావన చాలు. మన త్వగస్థిగత ఈ సర్వపాపై ఆ రుద్రుడు తొలగించుగాక, ఈ సర్వ పాపములను తొలగించుగాక. దీని రౌద్రీకరణం అంటారు. రౌద్రీకరణం అంటే రుద్రమయం చేసుకోవడం. రుద్ర తేజస్సుతో శరీరం నింపుకుంటే అలా నిండిపోయిన వాడిని చూసి దేవతలు నమస్కరిస్తారు, క్షుద్రములన్నీ తొలగిపోతాయి. ఈ మాటే చెప్తారు శంకరులు, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. అటువంటి వాడి దగ్గర యముడు వెళ్ళడానికి భయపడతాడట, గుండె తడుపుకుంటాడట. ఎందుకంటే ఒకప్పుడు శివభక్తుల దగ్గరికి వెళితే గొప్ప సన్మానం జరిగింది. ఆ పరమశివుడు వచ్చి ఒక్క తాపు తన్నాడు అడంకాలతో. అందుకు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళడం, యమకింకరులు కానీ ఇతర క్షుద్రశక్తులు కానీ వాడిని హింసించడానికి రాదు. అది రుద్రాధ్యాయనకు ఉన్నటువంటి శక్తి. అందుకు మహాన్యాసం చేసి శుద్ధుడై అప్పుడు రుద్రాన్ని వినియోగించుతున్నాడు. దీని ద్వారా వాడు ఏమయ్యేట, వాడే రుద్రుడైపోయేట. ఇది విశేషించండి, ఇలా చెప్పగలిగే సంస్కృతి ఎక్కడైనా ఉందా అంటే ఒక భారతదేశంలో ఉంది. నువ్వు రుద్రుడు కాకపోతే రుద్రుడిని పూజించగన్నారు, ఇంకెవరా మాటలే. నా రుద్రో రుద్రమచ్చే ఎత్తు, నువ్వు రుద్రుడు అవ్వయ్యా. కుళ్ళిపోయిన పండుని భగవంతుడికి నివేదన చేయడానికి ఎవరైనా సిద్ధపడతారా? మకిలి పట్టిన పువ్వుని భగవంతుడికి ఇస్తారా? మరి అశుద్ధితో కూడిన దేహంతో భగవంతుని అర్చించడానికి సిద్ధపడడం పాపమే కదా. అందుకు ముందు దాన్ని శుద్ధం చేసుకోవాలి, దానికి మళ్ళీ రుద్రుడే ముందు. అందుకు మహాన్యాసంతో శుద్ధం చేసుకుంటే అప్పుడు నీ శరీరంలో రుద్ర ఇతరములు ఏవైతే ఉన్నాయో అవి తొలగి నువ్వే రుద్రుడు అవుతున్నావు. అదే సారూప్యం తవ పూజని శివ మహాదేవేతి సంకీర్తనే అని శివానంద లహరిలో చెప్పారు. ఈ సారూప్య స్థితి వచ్చి సర్వం ఆత్మానం రుద్ర రూపిణి ధ్యాయేత్, ఆ రుద్రుణ్ణి ముందు నీయందు ధ్యానించు అన్నాడు. ఆ విశేషం చూడండి ఇక్కడ. ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యాన ప్రక్రియ చాలా గొప్ప విశేషం. ఆత్మని రుద్రుడిగా ధ్యానించడం, ఆ స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడం. అంటే పరమేశ్వరుని మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానిస్తున్నాం? ఎక్కడో కైలాసంలో ఉన్నవాడినే ధ్యానించచ్చు, కానీ ఎక్కడ ధ్యానిస్తున్నాం? అమృతంతో తడిసిపోయినట్ట పరమేశ్వరుడు. అలా అమృతంతో తడిసిపోయినటువంటి పరమేశ్వరుణ్ణి శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్న తెల్లని ఛాయవాడిని హృదయమారా ధ్యానించి అప్పుడు ఆవాహన చేస్తారు ఎదురుగా ఉన్న లింగంలోకి. ఇది చెప్పడం ఏంటంటే కేవలం మహాన్యాసం గురించో రుద్రం గురించో చెప్పడం కాదు, భారతీయ పూజా విధానం మీద మీకు అవగాహన కలగాలి. అది ఇక్కడ విశేషం. ఏ విధంగా అర్చన చేస్తున్నామంటే ప్రాణ ప్రతిష్టాపన అని. ఎవడి ప్రాణాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాం? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యమును ప్రాణము ద్వారా తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తున్నాం అని అర్థం. ప్రాణ ప్రతిష్టాపన అంటే ప్రాణాలను తెచ్చి ప్రతిష్టాపన చేయడం కాదు, నీ ప్రాణశక్తి ద్వారా పరమేశ్వరుని ప్రతిష్ట చేస్తున్నాం. ఏ పరమేశ్వరుణ్ణి? నీ లోపల ప్రాణశక్తికి ఎవడు హేతువో అతడిని నీ ప్రాణముల ద్వారా తీసుకొస్తున్నాం. అందుకు ఆ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. శుద్ధస్ఫటిక శంఖాసం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్పాభరణ భూషితం నీలగ్రీవం శశాంకావం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్యం అభయప్రదం కమండల్ వక్షసూత్రాజ్యైరన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటం శిఖాముజ్యోతకారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్ధధారిణం దివ్యసింహాసనాసీనం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా వ్రతం సమ్యక్ తతో యజనమారభేత్. ఇది రుద్రస్వరూపాన్ని మొత్తం చూపించారు. మన ఎదురుగా కనిపించిన ఆ దివ్యమంగళ విగ్రహం 10 చేతులతో 5 ముఖాలతో పింగళ జట ఎర్రని జటలతో దానిలో తెల్లని చంద్రలేఖతో గంగాధరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. వృషభ వాహనుడై ఉన్నాడు, నీలకంఠుడై ఉన్నాడు, నాగయజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా దిగ్దేవతలు కూర్చుకుంటున్నారు. సర్వ దేవతలు సిద్ధులు మహర్షులు ఆ పరమేశ్వరుని సంకీర్తన చేస్తున్నారు. ఇలా కనబడ్డ ఆ సగుణ స్వరూపం నిజానికి ఏది? నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినం అనడంలో నిర్గుణమైన పరమాత్మతత్వాన్ని చూపించారు. అదే ఇది అని చెప్పి విశ్వరూపిణం విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మహారుద్ర స్వరూపం నీ ముందు ఉన్నది, దాన్ని ధ్యానించి ఇప్పుడు వాడు ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్నాడు. అది ఎలాగూ అనేది ఒక్కసారి మీరు గమనించితే, ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎప్పుడైనా రుద్రాభిషేకం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు ఆలోచించండి. అందులో ఏం చెప్తారు? అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయ మహి అహం అమృతే అమృతం బ్రహ్మణి. ఇది చాలండి అర్థం చేసుకోవడానికి. తెలిసి నా వాక్కు పలుకుతోంది. ముందు వాక్కు గురించి చెప్తాం, ఎందుకంటే ముందు ఎక్స్ప్రెషన్ కదా. ఈ వాక్కు పలకడానికి కారణం ఎవరు? అగ్ని. ఆ దేవత లేకపోతే ఇది పలకదు. అగ్నిర్మే వాచిశ్రిత అగ్ని నా వాక్కునందున్నాడు. ఈ వాక్ ఎక్కడుంది? వాగ్ హృదయే. ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. కనుక హృదయంలోది ఈ వాక్. ఈ హృదయం ఎక్కడిది? నేను అనే భావన యందు ఈ హృదయం అనేది ఉంది. నేను అనే భావన యందు ఈ మనస్సు ఉంది. అందుకే హృదయం మయి. ఈ నేను అనే భావన ఎక్కడున్నది? అహం అమృతే. నేను అమృతతత్వమైనటువంటి, నాలో ఉన్న అమృతత్వం ఉంది, జీవత్వం అందులో ఉంది. ఇది ఎక్కడుంది? అమృతం బ్రహ్మణి, బ్రహ్మమునందుంది. అహం బ్రహ్మాస్మికి ఇంతకన్నా అధ్యయనం కావాలా చెప్పండి? ఇలా వాక్కు నుండి నుంచి నువ్వు వెళ్ళు. సరే, వాక్కు ఎలాగో కన్నలాగా, ఇలాగ నా ప్రాణశక్తి ఇన్ని రకములుగా ప్రసరించి వస్తున్నది, అది తెచ్చి ధ్యానిస్తాడు. అక్కడ అతను చెప్తూ ఉంటాడు ఏమని? బిలవదనం పట్టుకున్నారా? శివలింగం మీద పెట్టారా? అగ్నిర్మే వాచసిత వాగ్రదే హృదయమయ్య అమృతం బ్రహ్మణి. అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టండి, కన్ఫ్యూజన్ అటో ఇటో అనుకుంటూ ఉంటాం. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏదుందో దానిని మనం మన ప్రాణశక్తి ద్వారా తీసుకువచ్చి బాహ్యంలో ఆరాధన చేసి అది విశ్వవ్యాపకమైన మహాశక్తిని దానిలో జనరేట్ చే మొత్తం తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? ఉద్వాసన చెప్పాం చివరికి. ఉద్వాసన అంటే మళ్ళీ తన యొక్క ఉత్కృష్టమైన వాసస్థానంలోకి పంపించడం. ఏది ఉత్కృష్టమైన వాసం? ఎత్తుగా పెట్టడం. ఎత్తుగా పెట్టడం అంటే అర్థం ఏంటండి? నువ్వు చూస్తున్న వాటికి పైన పెట్టడం. నువ్వు చూస్తున్నవి ఏమిటి? ఈ ఇంద్రియములు, వాసనలు, తన్మాత్రలు, వీటన్నిటికీ ఎత్తులు పెట్టడం అంటే దాని యొక్క అసలు స్థానమైన ఆత్మయందు దాన్ని ఉంచుట. అక్కడికి తీసుకెళ్లి పెట్టేటప్పుడు ఇప్పుడు ఏమైంది? అది విశ్వరూపిణమైన రుద్రతేజం కనుక ఇంకా నీ నుంచి అదే ప్రసరిస్తూ ఉంటుంది. అది ఈశ్వరారాధనలో ఉన్న మర్మం. ఇది తెలుసుకోవడానికి మీకు ఆ జ్ఞానమంతా ఇవ్వగలగడం రుద్రంలో చెప్పాడు గనక ఆరాధన అంతా రుద్రంతోనే చేస్తున్నాడు. ఇక్కడి నుంచి 11 అనువాకాలు వాడు అభిషేకానికో పూజకో వినియోగిస్తున్నాడు. ఆ వినియోగించబడడం ఏం చేస్తున్నది? విశ్వవ్యాపినం ఈశానం అన్నారే, విశ్వవ్యాపకుడైన ఈశాను తెలియజేస్తున్నది అని అర్థం. ఆ విశ్వవ్యాపకుడైన ఈశాను తెలియజేసే విద్యే రుద్రం అంటే అర్థం. ఎలాగా ఆ రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో నీకు ఎరుకలోకి రావడానికి చెప్తున్నాడు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు మహాన్యాసం చేసేసాం ఇవాళ, ఇంకా మిగిలింది అభిషేకం. బెడ జరుగుతుంది అదే. అయితే ఆ జరగవలసిన అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజుకి మహాన్యాసం చెప్పుకున్నాం, పరమేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్టాపన చేసుకున్నాం చక్కగా. ఇంకా స్ఫటికలింగాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పిన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆ లింగంలో మనం దర్శిస్తున్నాం. ఆ ధ్యాన శ్లోకం చెప్పుకుని ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడిన రుద్రుడేమిటో, రుద్ర నమకమేమిటో, దీనికి నమకం అనే పేరేమిటో చెప్పుకుందాం. ఒక్కసారి ఆ ధ్యాన శ్లోకాన్ని మనసారా అనుకుని, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళాశ్చండ కోదండ హస్తా త్ర్యక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్ఛంతు సౌక్ష్యం. వేదంలో ఒక భాగంలో రుద్రో ఏషో అగ్నిహి రుద్రః అనే మంత్రం ఉన్నది. ఈ అగ్నియే రుద్రుడు అని చెప్పబడుతూ మంత్రం ఉన్నది.
1: మహాయజ్ఞములన్నీ చేసిన ఫలితం రుద్ర పారాయణ వల్ల వస్తున్నది అని చెప్పడం కారణం ఏంటంటే, యజ్ఞముల్లో ఏ పరమేశ్వరుడు ఉపాసింపబడుతున్నాడో ఆయన ఇందులో పరిపూర్ణంగా ప్రతిష్ఠింపబడ్డాడు. యజ్ఞముల్లో మనం అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తాం. అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. అగ్నిహోత్రం అంటే మన ఆరాధించే అగ్నిని అగ్నిహోత్రం అంటాం.
0: యజ్ఞాగ్ని కుండల్లో ఏ అగ్నిని రగుల్చుతున్నామో దాన్ని, ఆ రగిల్చిన అగ్ని ఎందు దేనిని ఆవహింపజేస్తున్నాం? పంచభూతాలలో ఒకడైన అగ్నిని మనం అందులో ఆవహింపజేయడం లేదు. పంచభూతాలకి ఏది మూలమో ఆ అగ్నిని అందులో ఆవహింపజేస్తున్నాం. అది పరమేశ్వరమయమైనటువంటి అగ్ని, దాన్నే మనం చిదగ్నండి. ఆ పరమేశ్వర భావాన్ని అందులో మనం తీసుకొచ్చి అందులో ఆహుతులు వేస్తున్నాం. ఆ వేసిన ప్రతి ఆహుతి ఆయా దేవతకి చేర్చుతున్నవాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకని? సర్వదేవతామయుడు గనక. ఇప్పుడు మనకి రుద్రుడు అనగానే ఆ అగ్ని స్వరూపుడు అని తెలియాలి. అందుకే రుద్రాన్ని అగ్నిగా ఆరాధించి యజ్ఞంలో వినియోగించడం కనిపిస్తున్నది, అభిషేకంలో వినియోగించడం కనిపిస్తుంది. ఈ రుద్రాన్నంతటిని మనం కూర్చుని పారాయణ చేసినప్పుడు ఒక మహాగ్నిని రగిల్చి ఆహుతులు చేస్తే ఆ యజ్ఞంలో ఎంత ఫలితమో అంత వస్తుంది. అంటే ఇప్పుడు ఏమని మనకు తెలియబడుతున్నాడు? అగ్నిస్వరూపుడు అని తెలియబడుతున్నాడు. అంటే పరమేశ్వరుని అగ్నిస్వరూపంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈశ్వర స్వరూపాన్ని భావన చేస్తే యజ్ఞాగ్ని తత్వం అంతా ఈశ్వర స్వరూపంలో ఎలా ఉందో మీరు గమనించవచ్చు. శివుని యొక్క జటాజూటం పింగళ జటలు అంటారు, ఎర్రని జటాజూటం అయినది. ఆ జటాజూటంతో ఉన్న పరమేశ్వరుని యొక్క ఆ జూట భాగంలో ఉన్నది గంగా, చంద్రవంక, నెలవంక. ఈ రెండు ఏమిటి? రసతత్వానికి సంకేతం. రసము అని అంటాం. ఈయన ఏమయ్యాడు? అగ్ని అయ్యాడు. మన యజ్ఞాగ్నిని రగిల్చినప్పుడు ఆ అగ్ని ప్రజ్వరిల్లడానికి అందులో ఏం వేస్తాం? ఆజ్యం వేస్తాం. ఆజ్యమే అక్కడ రసము. సోమము అంటే రసము అని అంటాం. ఆ యజ్ఞ ద్రవ్యమే సోమం. ఈ ఆజ్యం వల్ల అగ్ని రగులుతుంది. ఈ ఆజ్యం దేని వల్ల వస్తుంది? అగ్నికి వల్లే ఆజ్యం వస్తున్నది. ఈ ఆజ్యం అగ్నికి హేతువై అగ్ని వల్ల ఆజ్యం మళ్ళీ ఉత్పన్నమై పరస్పరం దీనితో ఒక మహాశక్తి ఉత్పన్నమవుతున్నది. అది మనకు సర్వదేవతామయంగా గోచరిస్తున్నది. ఈ ఫార్ములా విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మనం రుద్ర విజ్ఞానం, వేద యజ్ఞ విజ్ఞానం కలిపి చూడాలి. విశ్వమంతా కూడా ఇదే సూత్రం వర్తించి ఉంది. అందుకే వైదిక సంప్రదాయం తెలిసినటువంటి మన శివపురాణం మొదలైనవన్నీ కూడా అగ్ని సోమాత్మకం జగత్ అనే ఒక సూత్రాన్ని ఇచ్చింది. యూనివర్స్, విశ్వం ఎలా ఫార్మ్ అయింది అనేది సూత్రం అది. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని యొక్క లక్షణములైన ఉష్ణత, కాంతి అవి తీసుకుని ఆర్ద్రత, సోమము యొక్క లక్షణం తడి, చల్లదనం, ఇవి సోమం యొక్క లక్షణం. ఈ రెండింటి యొక్క కలయిక వల్ల శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది అని. పదార్థ నిర్మాణం కూడా ఈ రెండింటి వల్లే జరుగుతుంది. ఈ అగ్ని సోమముల యొక్క అనుపాతములు అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్, వీటి కలయికలోనే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఘన పదార్థాలు కూడా నిర్మాణమవుతూ ఉన్నాయి. ఇలా సర్వ జగత్తు కూడా అగ్ని సోమములతోనే ఏర్పడింది అని మనకు వేద విజ్ఞానం చెప్తున్నది. ఈ అగ్ని సోమాత్మకమైనది దేని నుంచి ఏది ఉత్పన్నమైందో మనం చెప్పలేం, కానీ ఒకదానికొకటి పరస్పర ఆధార ఆధేయములు అని తెలుస్తుంది. ఈ విషయాన్నంతటిని గ్రహింపజేసేటువంటి గొప్ప సంస్కృతి భారతీయ యజ్ఞ సంస్కృతి. ఈ యజ్ఞ సంస్కృతిలో ఏం చేశారు? అగ్నిని రగుల్చుతున్నారు, ఆజ్యం వేస్తున్నారు. వేసి సర్వదేవతాశక్తుల్ని అందులోంచి మనం పొందుతున్నాం. ఈ వేసినప్పుడు అగ్ని శిఖలలో ఆ ఆహుతులు సోమరసం పడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీరు భావన చేయండి. పరమేశ్వరుడు ఆ అగ్ని జటలలో సోమము గంగని, నెలవంకని ధరించడం అదే తత్వం. ఆ అగ్ని యజ్ఞాగ్ని తత్వమే ఆ రుద్రుని యొక్క స్వరూపం. నిజంగా ఆయన జటల్లో అగ్నిని చూపిస్తున్నా ఈ వ్యక్తమయ్యేటువంటి ఆ అగ్నికి సోమానికి ఆయన యొక్క పరతత్వమే ఆధారం. ఈ పరతత్వం నిర్వికారం. అందుకే ఆయన శుద్ధ స్ఫటిక సంకాసుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఈయనకి అగ్ని అని పేరెందుకు వచ్చిందంటే పరమేశ్వరుణ్ణి వేదం అగ్ని అనడంలో కారణం అగ్రే నియతి ఇది అగ్నిహి అని, ముందు ఉన్నవాడు అని అర్థం. సృష్టికి పూర్వమే ఉన్న పరం జ్యోతి స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. ఇలా జగన్ నిర్వహణ అంతా కూడా ఒక మహాయజ్ఞం అని ఆ యజ్ఞతత్వాన్ని మనం దీనిలో చూస్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే అగ్నిలో మనం ఆహుతులు వేసి ఎలా ఆరాధిస్తున్నామో అదే విషయాన్ని మనం లింగంగా అభిషేకం చేసినప్పుడు అదే తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం.
1: అగ్ని సోమాత్మకమనే తత్వగ్రహణమే శివుడికి అభిషేకం చేయడంలో ఉన్న వైదిక అర్థం. మిగిలిన అర్థములు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వైదిక సంప్రదాయ అర్థం. అంటే లింగార్చన, అగ్నిహోత్రంలో యజ్ఞం చేయడం రెండు ఒకటి. అంటే రుద్రుణ్ణి మనం భావించేటప్పుడు ఈ అగ్నిమయ స్వరూపాన్ని గ్రహిస్తున్నాం. శివునికి ఈ రుద్ర అని పేరు పిలవగానే ఒక శక్తి మనకు వస్తుంది. ఒకే పరమేశ్వరుడు అయినప్పటికీ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శక్తిని వ్యక్తం చేస్తాడు. శివుడు అనేది త్రిగుణాలకి అతీతమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఈ త్రిగుణాత్మక జగత్తుగా ఆయన విస్తరించినప్పుడు ఈ అగ్ని సోమాత్మకమై వస్తున్నాడే, అప్పుడు ఆయన రుద్రుడు అవుతున్నాడు. రుద్ర అనే శబ్దాన్ని మీరు పరిశీలించితే అందులో రకారం అనేది మీకు రెండు మార్లు కనిపిస్తుంది. రుద్ర అని రవ్ అన్నప్పుడు రా ఊ ఉంది, దా కింద మళ్ళీ రా ఉంది. అంటే ఎక్కువ ఏదుంది, రకార బాహుళ్యం దీనిలో ఉన్నది. రుద్ర అన్నప్పుడు మనలో ప్రధానంగా వ్యక్తమయ్యేది రకారమే. రకారం అగ్ని బీజం శాత్ అని చెప్తున్నారు. శాస్త్రరీత్యా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బీజం ఉంటుంది, అలాగే రా అనేది అగ్ని బీజం. అందుకే రుద్ర అన్నప్పుడు మీకు ఈ అగ్నితత్వం వ్యక్తమవుతుంది. ఈ అగ్ని ఇదే తపస్సనండి, జ్ఞానమండి, ఏదనండి విశ్వానికి మూలమైన అగ్నిశక్తి రుద్రలో ఉన్నది. అందులో ద్ర అనే శబ్దం ద్రవతి ద్రవయతి ఇది ద్ర అని చూస్తే అది సోమతత్వాన్ని కూడా మనకు చెప్తున్నది. కనుక రుద్ర అనే మాటలోనే అగ్ని సోమం అనే లక్షణం ఉంది. మన భగవన్ నామాల్లో ఇన్ని అంతరార్థాలు ఉంటాయండి. కేవలం నిఘంటు అర్థాలు డిక్షనరీ మీనింగ్ మాత్రమే కాదు, ఆ నామంలో ఉన్న ఈ సౌండ్ ఉన్నదే అది విశేషం. అందుకే భగవన్ నామాలలో అర్ధశక్తి శబ్దశక్తి అని రెండు శక్తులు ఉంటాయి. ఇది శబ్దశక్తి ప్రకారం ఈ రుద్ర అనేది మొత్తం యజ్ఞతత్వాన్నంతటిని చెప్తున్నది. అందుకు రుద్ర అన్నప్పుడు ఆ పరిపూర్ణమైన యజ్ఞతత్వాన్ని మనం భావన చేస్తున్నాం. ఇక్కడ ఈ రుద్ర శబ్దానికి ఎన్ని అర్థములున్నాయో మనకి నిరుక్తం అనే ఒక శాస్త్రం ఉన్నది, దాని ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిరుక్తము అంటే వైదిక శబ్దాలకి నిఘంటువుని నిరుక్తం అంటారు. మామూలు సంస్కృత భాషతో వేదానికి అర్థం చెప్పకూడదు, చెప్పాలని ప్రయత్నించినా దోషం. వేదానికి అర్థం చెప్పాలి అంటే ప్రధానంగా ఆరు అంగములు అవసరం: శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. కొన్ని చోట్ల జ్యోతిష సంకేతాలుంటాయి, కొన్ని చోట్ల యజ్ఞమునకు వాడబడేటువంటి క్రియా పద్ధతులుంటాయి. అవి తెలుసుకోవాలంటే కల్పశాస్త్రం చూడాలి, జ్యోతిషాస్త్రం చూడాలి. అలాగే శబ్దానికి ఎన్ని ఎన్ని అర్థాలు తీయచ్చు, దాని ధాతువు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకోవడానికి వ్యాకరణం చూడాలి. దీనికి తోడు నిరుక్తం, వైదిక సంప్రదాయం ప్రకారంగా శబ్దానికి అర్థం చెప్పండి. ఈ రకములుగా శిక్ష, వ్యాకరణ, నిరుక్తి, జ్యోతిష, కల్పాదులు అవసరం. ఇవి కాక పురాణ ఇతిహాసాలు అవసరం. ఇవన్నీతోనే వేదానికి మనం అర్థం చెప్పగలం. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదము పరిపూర్ణంగా వ్యాపించి అర్థం చెప్పబడుతున్నది అని. ఇవి చదవకుండా వేదానికి అర్థం చెప్పాలని ఎవడైనా బయలుదేరితే వేదమాత భయపడుతుంది. విభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి, అయ్యో వీడు విడివిడి జ్ఞానంతో నాకు అర్థం చెప్పడానికి వస్తున్నాడే అని వేదమాత భయపెడుతుంది. ఇప్పుడు ఆ భయపెట్టే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు మనం. అందుకు అన్ని చోట్ల వేదానికి నిఘంటు అర్థాలు చెప్తే సరిపోదు. అజహ అనే మాటకి మేక అని చెప్పచ్చు, జన్మరహితులైన బ్రహ్మమని చెప్పచ్చు, చతుర్ముఖ బ్రహ్మను కూడా చెప్పచ్చు. ఎక్కడేది చెప్పాలో తెలియాలి, ఏ వినియోగంలో ఏది చెప్పాలని ఇన్ని అర్థాలుంటాయి. అందుకే వేదానికి అర్థం చెప్పేటప్పుడు ప్రధాన నిరుక్తాన్ని తీసుకుని ఇక్కడ రుద్ర శబ్దంలో మనం ఏదైతే అగ్నిసోమతత్వాన్ని చెప్పుకున్నామో, అలాగే నక్షత్ర వ్యవస్థకు సంబంధించిన అర్థములున్నాయి, జ్యోతిషాస్త్రపరమైన అర్థములు. దీనిలో ప్రధానంగా ఆర్ద్ర అనే నక్షత్రం గురించి మీరు వినుంటారు. ఈ నక్షత్ర శక్తే ఈశ్వర శక్తి. ఆ రుద్ర మంత్రాకమైనటువంటి శక్తి ఆ ఆర్ద్రలో దాగి ఉంది. జ్యోతిషపరమైన ఒక మర్మం ఇది. ఇది కాక నిరుక్త ప్రకారంగా రుద్ర శబ్దానికి అర్థం రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర అని ఒక అర్థం. అంటే ప్రళయకాలంలో అందరినీ ఏడిపిస్తాడు ఆయన. ఎలా ఏడిపిస్తాడు, దేవతలు కూడా భయపడిపోతూ ఉంటారు ఆ మహాప్రళయంలో. అలా అందరినీ భయవిహ్వలుల్ని చేసేటువంటి ప్రళయకారకుడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయనకున్న లక్షణం ఏంటి చెప్పండి, శాశ్వతత్వం. శాశ్వతుడు ఆయన. ఈ సర్వమును లయింపజేస్తున్న ఆయన లయం కాడు, పైగా లయమైపోతున్న దానిలో ఆయన భాగం కాడు. లయమైపోతున్న దానిలో భాగం కాడు కనుక ఆయనకు దుఃఖం లేదు. ఈ సర్వమునకు ఆయన స్థానమైన వాడు. ఇన్ని దుఃఖములు
0: ఆయా జీవుల కర్మలకి అనుగుణంగా కల్పిస్తూ వాటికి ప్రళయం కలిగిస్తున్నాడు గనక రోదయతి అంటే ఏడిపిస్తున్నవాడు అని అర్థం. రుద్రుడంటే ఏడిపించేవాడు. ప్రళయకాలంలోనే కాదండి, మన జీవితంలో కూడా అనేక బ్రహ్మ ప్రళయాలు లాంటివి ఎదురవుతుంటాయి సంఘటనలు. ఆ గండం దాటేటప్పటికీ బ్రహ్మ ప్రళయమైందండి అంటాడు ఒకడు. అంటే అలాంటి వేదనలు జీవితంలో కలుగుతాయి. అనేక శక్తులతో మనకి ప్రపంచంలో వేదనలు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని మోహంతో దుఃఖం, కొన్ని ద్వేషంతో దుఃఖం, ప్రకృతిపరమైన దుఃఖం, ఇన్ని రకాల దుఃఖాలు జీవితంలో ఉన్నాయి. మనల్ని ఆనందింపజేసేదానికి ఎంత శక్తి ఉందో మనల్ని ఏడిపించేదానికి కూడా అంతే శక్తి ఉంటుంది. నిప్పు కాల్చింది, కాల్చే శక్తి నిప్పుకు ఉంది కదా. దానిలో నువ్వు చెయ్యి పెట్టేవా అది నీ మీదకి వచ్చిందా వేరే విషయం. కాల్చే శక్తి నిప్పుకుంది, ఆ నిప్పును మరొక విధంగా వినియోగించి నువ్వే బాగుపడుతున్నావు, అది నిన్ను కాల్చింది. అంటే ఒకే నిప్పు నిన్ను కాలుస్తోంది, నిన్ను కాపాడుతుంది. అది దేని బట్టి? నీ కర్మానుగుణంగా. అలాగే పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థం నుండి నీ కర్మానుగుణంగా నిన్ను ఏడిపిస్తున్నాడు ఆయన, అందులో సందేహం లేదు. నీ కర్మానుగుణంగా ఇలా చెయ్యొచ్చండి అంటే రుద్రుడు అంటే అందరిని ఏడిపించేవాడు అన్నమాట. తప్పు చేస్తే రాజైన వాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అనుభవించేవాడికి ఏడుపు రావచ్చు. అయ్యో ఏడుస్తున్నాడు కదా అని రాజు జాలిపడి వదిలేస్తే దేశమంతా నేరగాళ్ళు మిగులుతాడు. మరి రాజు కూడా వాడు చేసిన శిక్షకి అనుగుణంగా వాడిని ఏడిపిస్తున్నాడు కదా. అలా ఏడిపించగలిగే శక్తి ఉన్నవాడే రాజు అవుతాడు. ఈ ఏడిపించేవాడే రక్షిస్తున్నాడు కూడా. అందుకే రుద్ర అనే శబ్దానికి ఏడిపిస్తున్నవాడు అని ఎలా అర్థం ఉన్నదో ఏడుపును పోగొట్టేవాడు అని కూడా అర్థం ఉంది. ఇది నిరుక్తం చెప్పినది, పురాణములు ప్రవచించిన శాస్త్రీయమైన అర్థం. అంతేగాని మన పాండిత్యాలన్నీ చూపించి బట్టతలకి మోకాలికి ముడిపెట్టి అర్థాలు చెప్పడానికి లేదు. సంప్రదాయ సిద్ధమైన అర్థమే చెప్పుకోవాలి. రుద్ర శబ్దానికి రెండవ అర్థం చూడండి. రుద్దుఃఖం దుఃఖహేతురువా తద్రావయతిన ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే సద్భి శివ పరమ కారణం. శివుడు పరమ కారణం, కారణాలకు కూడా కారణమైన రుద్రుడు ఏం చేస్తున్నాడంటే వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. ద్రవింపజేయుట అంటే నశింపజేయుట, కరిగింపజేయుట అని కూడా అర్థం. వృత్ అంటే ఏమిటి? వృత్ అంటే దుఃఖము దుఃఖ కారణము అని చెప్తున్నాడు ఇక్కడ. రుద్దుఃఖం దుఃఖహేతుర్వా, వృత్ అంటే దుఃఖం దుఃఖ కారణం. ఈ రెండింటిని కూడా ద్రావయతి నాశనం చేసేటువంటి వాడు గనక రుద్రుడు అని చెప్పి ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందింపజేస్తాడు. క్షమించమని వేడుకుంటే క్షమించగలిగే ఔదార్యం ఉన్నటువంటి వాడు స్వామి. ఆ కారణం చేత ఆనందదాయకుడు దుఃఖ విమోచకుడు. లోకంలో కొందరు దుఃఖ విమోచకులు కనిపిస్తారు. ఆ దుఃఖ విమోచకత్వం ఎలాంటిది అంటే ఏడిచేవాడు కన్నీళ్లు తుడవడం లాంటిది. అది కన్నీళ్లు తుడుస్తుంది తప్ప ఏడుపుకి కారణమైనటువంటి దాన్ని తుడవలేదు. లోకంలో ఎవ్వరూ కూడా ఏడుపుని పోగొట్టగలరేమో గాని ఏడుపుకి అసలు కారణాన్ని ఎవరు పోగొట్టలేరు. దుఃఖానికి అసలు కారణం ఏంటి చెప్పండి? ఏదో ఘటనలు అంటాం, ఘటనలేం కాదు. అజ్ఞానం అసలు కారణం దుఃఖానికి, అవిద్య మూల కారణం. దానిని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఒక ఆయన వద్ద ఉంది. గురుస్వరూపుడై మన యొక్క అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తే దుఃఖం అనేదే లేదు. ఈ అజ్ఞానం చేత పాపం, పాపం చేత అజ్ఞానం పరస్పరం వృద్ధి చెందుతాయి. మన పూర్వకృత పాపముల చేత అజ్ఞానం పేరుకుపోతుంది, అజ్ఞానం చేత మరిన్ని పాపాలు చేస్తాం. అందుకు దుఃఖానికి కారణం పాపం, పాపానికి కారణం అజ్ఞానం. ఈ రెండు కారణాలని సమూలంగా నశింపజేయగలిగే శక్తి పరమేశ్వరునికి మాత్రమే ఉంది గనక దుఃఖం దుఃఖహేతురువా తద్రావయతిన ప్రభువు. దీన్నే మనం మామూలు భాషలో చెప్పాలంటే దుంపతించేవాడు అని అంటారు. ఎందుకంటే చెట్టుని పెకలిస్తే లాభం లేదండి, దుంప మిగిలితే మళ్ళీ మొలకెత్తుంది. అందుకే దుంప దంచడమే మూలాన్ని తీసేయడం అని. మూలమే దుంప అంటే ఆ మూలం ఏమిటి? దుఃఖమూలం. దుఃఖమూలం అజ్ఞానం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ నిర్వచనం మీరు ఎటువైపు అన్వయించుకున్నా వస్తుంది. ప్రస్తుతం మనకేదో దుఃఖం కలిగింది, ఈ దుఃఖం నుంచి పోగొట్టవయ్యా అని శివుణ్ణి అడుగుతాం. ఆయన పోగొట్టాడు అంతేనా? కాదు, మనకు కూడా తెలియని ఆ అజ్ఞానం అనేది ఉందే, దాన్ని గుర్తించడం మహాకష్టం. అజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక జ్ఞానం కావాలి. దానిని గుర్తింపజేసి ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేవాడిని గురువు అని అంటాం. అంటే శివుడు గురుస్వరూపంగా బ్రహ్మ విద్యనిచ్చి కైవల్యాన్ని ఇచ్చేవాడుగా కూడా రుద్రుడు. లౌకికంగా కూడా మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేయగలిగేవాడు రుద్రుడు. మనకేదో ఒకటి లభించలేదు, లేదో కూడనిదేదో లభించింది, దానితో దుఃఖం వచ్చింది మనకి.
1: అప్పుడు పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాం. ఆయన వెంటనే గమనించాడు, దీనికి ఏది కారణమో దాన్ని తొలగించాడు, దానితో ఈ సమస్య పరిష్కరింపబడింది. కొందరంటారు ఏమండి, ఏదైనా అనారోగ్యం వచ్చినా వ్యాధి వచ్చినా భౌతికమైన ఔషధాలు వాడాలి, కానీ రుద్రం చదువుకో, జపం చేసుకో, ఇవేమిటండి ఇలాంటివి ఎవడైనా చెప్తాడు? మనదంతా మూఢనమ్మకాలండి, అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. వైద్యం చేయించుకోవాలి, ఔషధులు పుచ్చుకోవాలి. ఔషధులతో రోగాలు పోతాయి అనుకుంటే ఎన్నో రోగాలున్న వాళ్ళు ఎన్ని రకాల ఔషధాలు వాడుతున్నా తగ్గిన వాళ్ళు మనకి ఎంతమంది కనిపిస్తున్నారు? తగ్గిన వాళ్ళ కన్నా తగ్గిన వాళ్లే అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఒకడికి పనిచేసే ఔషధం మరొకడికి పనిచేయదు, ఒకడికి వెంటనే ఉపశమనం ఇచ్చే ఔషధం మరొకడికి ఇవ్వదు. పోనీ ఔషధం పని చేయాలన్నా డాక్టర్ పని చేయాలన్నా ఆ ఇద్దరు సరి అయిన వాళ్ళు వీడికి దొరకాలన్నా మరొకడు వెనకుండాలి. అదే అనుకూలత అనేటువంటిది. సరి అయిన టైంలో సరి అయిన డాక్టరు సరిగ్గా డయాగ్నోస్ చేయగలగడం కూడా ఒక యోగం అండి. లేకపోతే ఉట్టి కడుపు నొప్పుని వెళ్తే క్యాన్సర్ చెప్పి మందులు ఇచ్చి చిత్త చివరికి అయ్యయ్యో ఇంతేనా అని వామిస్తే తగ్గిపోయింది అని అనేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అంటే వైద్యుడు కూడా సరిగ్గా రోగాన్ని పోల్చి మనకి ఉపకరించాలన్నా ఆ వైద్యుడిలోంచి వచ్చే రుద్రుడు సహకరించాలి. మనకి విశ్వమంతా వ్యాపించిపోయాడు కనుక సరి అయిన వాడు దొరకాలన్నా ఆయనే చేయగలడు. ఎలా బాగు చేసుకుంటాడో ఆయన ఇష్టం అండి. ఇక్కడ కొన్ని కొన్ని జీవితంలో కూడా మనకి సంఘటనలు జరుగుతాయి, అప్పటికవి తేలిగ్గా అనిపిస్తాయి, కానీ కొంచెం మీకు ఆలోచిస్తే తర్వాత అర్థమవుతాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి వారి జీవితంలో ఉంటే ఒక్క నాకే కాదు, ఇక్కడ చెప్పే స్థానంలో ఉన్నాను కనుక చెప్తున్నాను, కానీ చెప్పడానికి అవకాశం ఇస్తే ఇక్కడ అందరూ చెప్పగలరు. అలాంటి కొన్ని సంఘటనలు ప్రతి వారి జీవితంలో జరుగుతాయి. ఒకసారి భీమవరంలో శివతత్వ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాంకు ఉద్యోగి వచ్చి ఒకే ఒక్క మాట మీకు చెప్పి వెళ్ళడానికి వచ్చానన్నాడు. ఏమిటండి అంటే అతనికి శరీరంలో భయంకరంగా సోరియాసిస్ వ్యాధి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు, చనిపోదామని కూడా అనుకున్నట్ట ఆయన చిట్ట చివరికి ఆ వ్యాధిని తట్టుకోలేక ఎన్ని మందులు వాడాడో ఆయన తిరగంది లేదు, అనేక చోట్లకు వెళ్ళేట తగ్గలేదు. ఆఖరికి ఒకరోజు, ఆ రోజు శివరాత్రి, ఆయన ఉదయం నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు, తనకు అందుబాటులో ఉన్న ఆ గోదావరి తీరంలో శివాలయాలన్నీ చూశాడట. ముఖ్యంగా అక్కడ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ చూసి శివుడితో ఒకటే అన్నట్ట, నువ్వు తగ్గించేవా సరే సరే, లేకపోతే నేను రేపో మాపో నీ ముందే ప్రాణాన్ని వదిలేస్తాను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వ్యాధి భరించలేకపోతున్నాడు. అలా తిరిగి తిరిగి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే అతనికి హైదరాబాద్ నగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక డాక్టర్ దొరికాడు, నువ్వు ఒక్కసారి రా అని చెప్తే ఆయన శివరాత్రిని కూడా చూడకుండా వెంటనే వస్త్రాలు ప్యాక్ చేసుకుని వచ్చేసాడు. వచ్చి మరుసటి రోజే కలిశాడు, మందు వాడిన మరుసటి రోజే అతను వ్యాధి తగ్గిందండి. ఇది జరిగిందని అతను చెప్పాడు. దీని అర్థం ఏంటి? శివుడు వచ్చి నేరుగా తగ్గించాడా? శివుడు ఎక్కడికి రావాలి? శివుడు ఎక్కడ లేడని అప్పుడు ఆ అనుకూలింపు చేసి అలాగా తగ్గించాడు. ఇది పరమేశ్వరుని కృప. ఆశ్రయించిన వాళ్ళకి దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని పోగొట్టగలడు. అందుకు రుద్ర అంటే రెండవ అర్థం ఇది. ఏమండి రెండు అర్థాలు ఒక్కడికే ఉంటాయా అంటే మరి ఒక్కడే రెండు పనులు చేస్తున్నాడు, అందుకు రెండు అర్థాలు ఒక్క పేరులోనే పెట్టుకున్నాడు. అంతేకాకుండా మరొకటి చెప్తున్నారు చూడండి, ఋతం సంసార దుఃఖం ద్రావయతి అని వైదిక నిరుక్తమే చెప్పింది. సంసార దుఃఖమును ద్రవింపజేయువాడు, ఎందుకంటే మహర్షుల దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. ఈ పైపై ఏడుపులు కాదు. చిన్నపిల్లవాడు చాక్లెట్కి ఏడవడం అనేటటువంటిది మనకు సిల్లి, కానీ అదే స్థాయిలో మనముంటే అంతకు మించిన వేదన మరొకట్లేదు. అలాగే మన దుఃఖాలన్నీ కూడా బ్రహ్మవాదులకు చాలా సిల్లి. వాళ్ళు అసలు దుఃఖం ఏంటో వాళ్ళు కనుక్కున్నారు, దాని మూలం తీయాలి అని ప్రయత్నిస్తారు గనక వాళ్ళు ఈ నిర్వచనాన్నే చెప్తారు, సంసార దుఃఖం ద్రావయతి. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చూడండి, ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్రః. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతమునందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి. ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో, కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలిత శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేదే వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది, వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి.

0: ओम नमः शिवाय।
1: यू आर लिसनिंग टू शैवम.org रेडियो, द 24/7 स्पिरिचुअल चैनल फ्रॉम शैवम.org।
2: తల్లి ఎవరి జిహ్వ మీద ఉంటే పలుకులు వస్తాయో, అందుకే నా జిహ్వ మీద సరస్వతి ఉండుగాక అని స్తోత్రం చేస్తాం మనం, అవునా లేదా? అందుకే సరస్వతి సా సుభగా గది దివసు సామేవత ససత జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అన్నాం. సరస్వతీదేవి నా నాలుక మీద ఉండాలి అని ప్రతివాడు నమస్కరిస్తారు. అలాంటి సరస్వతీదేవి నాలుకే స్తోత్రం. స్తోత్రం అనే సరస్వతీదేవి నాలుక అన్నారు. రసనాన్ ఎందుకన్నారంటే నాలుగు ఒక లక్షణం ఉంది, రుచిని గ్రహించే లక్షణం నాలుగు ఉన్నది. బాహ్యమైనటువంటి రుచులు, అది ఆమ్లంగా ఉందా లేదా మధురంగా ఉందా లేదా తీక్ష్ణంగా ఉందా తెలియజేస్తుంది నాలుక. అలాగే మనకు లోపలి నాలుక ఒకటి ఉంది, వాక్కు సంబంధించిన నాలుక. అదేమిటంటే ఏది రసవంతమైనటువంటి విషయం అనే దాన్ని ఆస్వాదించగలిగే లక్షణమే మనలో ఉన్న రసజ్ఞత. ఆ రసజ్ఞతే నాలుక. అందుకు రసత్వం అనేటువంటి స్తోత్రంలోనే ఉంటుంది అన్నారు. స్తోత్రంలో ఒక రసం ఉంటుంది. రసం అంటే ఆనందానుభూతి అని అర్థం కదా. అందుకు స్తోత్రం చదువుతూ ఉంటే మనకు అత్యద్భుతమైన శబ్దజాలం వినబడటమే కాకుండా భగవంతుడి స్ఫురణకు వచ్చి ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందపు రుచి స్తోత్రంలో ఉంది గనక స్తోత్రాన్ని రసనా స్థానంలో ఉంచారు. అందుకే స్తోత్రం దేవి రసా ప్రోక్త అని చెప్పబడుతున్నది. స్తోత్రానికి అంత స్థితి ఉన్నది. అందుకే స్తోత్రం పట్టుకుని మనం ధరించుకోవాలి గనక స్తోత్రముల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ఈ శివ మహిమ్న స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఆలంబనంగా చేసుకుని ధరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. శివుని యొక్క మహిమని కీర్తన చేస్తున్నారు. అయితే ఆగమ శాస్త్రాలనే మంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాల్లో ఒక్కొక్క మంత్రం ఎలాగ ఉపయోగించి ఎలాంటి సిద్ధులు పొందాలో చెప్పారు. అలాంటి మంత్రశాస్త్రాల్లో ఈ శివమహిమ్న స్తుతిని మంత్రంగా చెప్పి ఈ మంత్రాన్ని ఎలా వినియోగించి ఎలా సిద్ధి పొందాలో చెప్తూ వాళ్ళు, అస్య శ్రీ శివమహిమ్న స్తోత్ర మహామంత్రస్య శ్రీ పుష్పదంతర్షి శిఖరిణ్యాది ఛందాంసి శ్రీమదాశుతోష శివో దేవత హ్రౌం బీజం జూం శక్తి సహ కీలకం మమ శ్రీ సాంబ సదాశివ ప్రీచ్ఛత్తే శివ మహిమ్న స్తోత్ర పాఠే అభిషేకే వినియోగ అని వినియోగ పద్ధతి చెప్పారు. అంటే పారాయణ చేసేటప్పుడు పాఠే వినియోగ అనాలి, అభిషేకం చేసేటప్పుడు అభిషేకే వినియోగ అని అభిషేకం చేయడం ఉంది. అంతేకాదు శివునికి సంబంధించిన షోడశోపచార పూజలు ఈ స్తోత్రంలో చేయడం ఉన్నది. ఇంకే మంత్రం అక్కర్లేదు. ఒక మహిమ్న స్తుతి పట్టుకుంటే ఒక స్తోత్రంతో ఆవాహనం, ఒక స్తోత్రంతో ధ్యానం, ఒక స్తోత్రంతో పుష్పాలు ఇవ్వడం, ఒక స్తోత్రంతో ధూపం ఇవ్వడం, ఇంకో స్తోత్రంతో దీపం ఇవ్వడం, మరి ఇంకోటి అక్కర్లే. కేవలం శివ మహిమ్న స్తోత్రంతోనే పూజా విధానం అంతా కూడా అందులో లిఖించారు ఆ ఆగమ శాస్త్రాల్లో. అంటే దీని అర్థం మరొక అపేక్ష లేకుండా కేవలం ఈ స్తోత్రంతోనే మనం ఎన్నో సిద్ధులు పొందవచ్చు అని. అందుకే ఇది మహామంత్రం అని చెప్పి దీని ఋషి ఎవరు అంటే పుష్పదంతుడు అని చెప్పబడుతూ దీనికి ఛందస్సు ఉంటుంది. ఛందస్సు అనేది ఒక దేవత. అందుకే ఆ దేవతను కూడా మనం స్మరించాలి. ఏ మంత్రం చెప్పినా మంత్రానికి ఛందస్సు. ఛందస్సు అంటే మీటర్ అని అర్థం. ఇది ఎలాంటిది అంటే మనిషికి ఒక ఆకారం ఎలా ఇస్తుందో స్తోత్రానికి ఒక ఆకారం ఇచ్చేది ఛందస్సు. ఒక గమనం దానివల్ల మనకి వస్తుంది. ఆ గమనం వల్ల దేవత యొక్క శక్తి స్ఫురిస్తుంది. అందుకు ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క గమనం ఉంటుంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అన్నప్పుడు ఒక విరాట్ పురుషుడు యొక్క స్ఫూర్తి చదువుతున్నప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఛందస్సు యొక్క లక్షణం. వేదములన్నీ ఛందోబద్ధములు. అందుకు అవి అర్థం కాకపోయినా ఏదో అనుభూతి మనకు ఎందుకు కలుగుతుందంటే ఛందస్సులో వాడినటువంటి స్వర సహితమైన శబ్దాల వల్ల ఆ దేవత ఆవిర్భవిస్తుంది. అది ఛందస్సుకున్న గొప్పతనం. ఈ ఛందస్సు లక్షణం ఏంటంటే క్రమంగా అలాగూ ఉన్నతంగా పెడుతుంది. నెమ్మదిగా ప్రారంభమే ఉన్నతంగా తీసుకువెళ్లేటట్టుగా ఉంటుంది ఛందస్సు. మిగిలిన ఛందస్సులు ఎలా ఉంటాయి అంటే కొన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం. కొన్ని తరంగాల్లో అటు ఇటు తిరుగుతున్నట్టుంటాయి, కొన్ని పైనుంచి కిందకి దిగినట్టుంటాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. దేని సౌందర్యం దానిదే. ఇప్పుడు శిఖరిణి సౌందర్యం చెప్పడానికి మిగిలిన వాడిని తగ్గించక్కర్లే. దేని సౌందర్యం దానిది. శిఖరిణి వృత్తం యొక్క సౌందర్యం ఏంటంటే క్రమంగా ఉన్నతత్వాన్ని తీసుకెళ్ళడానికి. ఇది పుష్పదంతుడి కథకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే పుష్పదంతుడు క్రింద పడ్డవాడు పైకి వెళ్ళడానికి శిఖరిని చందస్సుని ఆధారం చేసుకున్నాడు. కనుక మళ్ళీ ఏ శిఖరం నుంచి తాను కింద పడ్డాడో మళ్ళీ ఆ శిఖరం చేరడానికి శిఖరిని చందస్సుకు ఆధారమే. అందు శిఖరిని ద్వారా మళ్ళీ తన శిఖరానికి తాను చేరుకోగలిగాడు. అంతేకాకుండా అత్యల్పంగా అంటుకుని నెలబారైన ఆలోచనని ఉదాత్తంగా క్రమంగా తీసుకువెళ్ళి ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్ళగలిగే లక్షణం ఉన్నటువంటి ఛందస్సు శిఖరిణి. అంతే కదండి, పడ్డవాడు లేవడానికే కదా స్తోత్రం, పడ్డవాడు తిరిగి లేవడానికి స్తోత్రం. అందుకే పడ్డవాడు లేవడం అంటే ఉన్నత స్థితికి చేరడమే. కనుక ఉన్నత స్థితికి చేరడానికి అనువైనటువంటి ప్రక్రియ ఇందులో ఉంది కనుక

0: గిరీశుడు. గిరిష అంటే గిరే సేతే తిష్టతి ఇది గిరిష, అంటే గిరియందున్నవాడు. కొండల్లో ఉన్నవాడిని చేరుకోవడానికి మనం కొండనే చేరుకోవాలి కదా, అందుకు శిఖరిణి ఛందస్సు తీసుకున్నారు. సరే ఆయనైతే కొండలో ఉన్నాడు, మరి ఆవిడ, ఆవిడే కొండల రాజు గారు కూతురు, ఆవిడ పేరే పర్వతపుత్రి పార్వతి. ఆయన గారితోనే ఉంటుంది ఎప్పుడు మరి కైలాసంలో. అందుకోసం ఆవిడైనా శిఖరిణివే, ఆయన్నైనా శిఖరిణివే, రెండు. ఆవిడకు పుట్టిన నుంచి కొండలే అలవాటు. పుట్టినిల్లు మంచుకొండ, మెట్టినిల్లు వెండి కొండ. అందుకు ఆ తల్లి, ఆ కొండంత తల్లి జగజ్జన్ని, ఆ తల్లిని కొలుచుకోవడానికి మళ్ళీ శిఖరిణివే శంకరులు తీసుకున్నారు. శివానంద లహరి మళ్ళీ శిఖరిణిలోనే తీసుకున్నారు. మహానుభావుడు మహిమను స్థుతి కట్ట ముందే చూపించాడు శిఖరిణి. అందుకు ఛందస్సులో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అందుకు ఆ ఛందో దేవతకి మనం నమస్కారం చేయడానికి ఆ ఛందస్సు యొక్క మహిమను కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇది కేవలం శివమహిమ్న స్తుతి మాత్రమే కాదు, శివమహిమ్న స్తుతి యొక్క మహిమ అది విశేషం. ఆ స్తోత్రం యొక్క మహిమ ఇంత గొప్పగా చెప్పబడుతున్నది. ఆ స్తోత్రం ప్రారంభిస్తున్నారు పుష్పదంతుడు భక్తితో. ప్రతి అక్షరంలో ఉన్నటువంటి శివత్వం మనకు అర్థమయ్యేలా ఆ శివుడే అనుగ్రహించాలని మహర్షి అయినటువంటి వరరుచిని తలంచుకుని ప్రారంభిస్తున్నాం. మహిమ్న పారం తే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావచ్చ సర్వస్వమతి పరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపరాధ పరికరః. ఇలా మొదలవుతోంది ఇక్కడ. మీరు జాగ్రత్తగా గమనించితే స్తోత్రం చేసే ముందు ఇతరు త్రికరణ శుద్ధిగా స్తోత్రం చేస్తున్నాడు, మనసారా స్తోత్రం చేస్తున్నాడు. స్తోత్రం చేసేటప్పుడు అనేకమైన విషయాలు మనం దృష్టిలోకి తీసుకోవాలి. ఒకటి, స్తోత్రం చేయబడేవాడు ఎవడు. మూడు ఉంటాయి స్తోత్రంలో. ఒకటి స్తోత, స్తోతవ్యుడు, స్తోత్రము. మూడు అంటే స్తుతించేవాడు, స్తుతించబడేవాడు, స్తుతించే స్తోత్రం. మూడు ఉంటాయి కదా, వీటిని త్రిపుటి అని అంటారు. ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం, మనం స్తుతికర్త స్థానంలో ఉన్నాం, స్తోత్ర స్థానంలో ఉన్నాం. స్వామిని స్తోత్రం చేయడానికి సిద్ధపడుతున్నాం. అయితే సిద్ధపడుతున్నామే కానీ చేయగలమా, అది విశేషం. ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్తోత్రం చేస్తున్నాం అని కూర్చోవడం కాదు, ఎటువంటి వాడిని, ఆయన్ని స్తోత్రం చేసే శక్తి మనకి ఉందా అని ముందు ప్రశ్నించుకోవాలి. అంటే పరమేశ్వరుని స్తోత్రం చేయడానికి ముందు కావలసినటువంటి అర్హత ఏమిటంటే అహంకార రాహిత్యం, అది ఇక్కడ గమనించవలసింది. నేను స్తోత్రం చేస్తున్నాను గనక పరమేశ్వరుడు లొంగిపోయాడు అనుకోకుండా, అసలు స్తోత్రం చేసే శక్తే నాకు లేదు స్వామి అని స్తోత్రం చేయాలంట. మరి శక్తి లేనప్పుడు ఎందుకండి స్తోత్రం చేయడం, వెంటనే ప్రశ్న. శక్తి లేదు స్తోత్రం చేస్తున్నాను, కానీ స్తోత్రం తప్ప మరో మార్గం లేదు నాకు, అది విశేషం. ఉదాహరణకి ఒక్కడు ఉపమానం మనం తీసుకుంటే, మనకి దాహం వేసింది, దాహం వేస్తే ఒకరు నదిని చూపించారు, ఇదిగో ఈ నది ఉంది తీసుకో తాగు అని. చూశాడు, అమ్మో ఇంత నది, నేను తాగలేను బాబు, ఈ నది తాగే శక్తి లేదని వెనక్కి వచ్చేస్తున్నామా, లేదు కదా. వెళ్ళి అందినంతా ఆ నీరు తీసుకుని తాగుతున్నాం. తాగి ఏం తాగేవయ్యా అంటే, గంగానదిని తాగేవండి, గంగానదిలో నీళ్లు తాగాం. నిజం గంగానదిలో నీళ్లు తాగేవా, లేదు దోశలు తీసుకున్నాం. గంగంతా తాగేమా, లేదు. అలాగని గంగంతా తాగలేదు కదా అని చెప్పి గంగ తాగలేమని గంగని మానేసామా, తాగడం లేదు కదా. ఎందుకు తాగాం, దాహం తెచ్చుకోవడానికి తాగి. అంతా తాగలేమని తెలిసి కూడా తాగేమంటే, మనం జీవితం తరించడానికి, మన దాహం తీరడానికి ఎంత అవసరమో అంత తాగాం. అదేవిధంగా పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నామంటే మొదట అహంకార రాహిత్యం ఉండాలి, రెండు మనం ఏది స్తోత్రం చేసామో అదే శివుడు అనుకోకూడదు, అది విశేషం. ఎందుకంటే శివస్తోత్రం అంటే మొత్తం శివుణ్ణి చెప్పలేదు, శివుణ్ణి మొత్తంగా ఎవరూ వర్ణించలేదు. మన బుద్ధి ఎంత గ్రహించగలదో అంత మాత్రమే మనం వర్ణించగలం, చాలు ఇది. మనం బిందె తీసుకెళ్ళో, కుండ తీసుకెళ్ళో, లేదో ఒక చిన్నటువంటి గ్లాసు తీసుకువెళ్ళో, ఎవడి స్థాయిలో వాడు నీళ్లు తెచ్చుకుంటాడు. అదేవిధంగా ఎవడు బుద్ధికి అనుగుణంగా వాడు పరమేశ్వరుని స్తోత్రం చేసి తెచ్చుకోగలడే తప్ప, తాను స్తోత్రం చేసిందే భగవంతుడు అనుకోవడానికి లేదు, అది విశేషం. గంగాజలం తీసుకొస్తుంటాడు కలశంలో, అదేమిటంటే గంగాజలం. అబద్ధమా, కాదు. నిజమా, అంతకంటే కాదు. గంగంతా అందులో ఉందా, కాదు. అలాగని గంగ లేదా, అలాగుంటాయి శివస్తోత్రములో శివత్వం కూడా. ఇది శివుడి చెప్పదా, చెప్తుంది, కానీ ఇది చెప్పిందే శివుడని మాత్రం పూర్ణంగా అనుకోవడానికి లేదు. అందుకు మనం తెలుసుకోవాల్సింది ముందు, పరమేశ్వరుని స్తోత్రం చేసే ముందు అహంకార రాహిత్యం అనేది చాలా అవసరం. అందుకే ఇక్కడ
1: ఒక స్తోత్రంలో ఉపదేశం కూడా మనం పొందుతూ ఉండాలి. దాని ద్వారా మనకి ఏం చెప్తున్నారు?

0: ప్రభువు అని. మొదట ప్రారంభమే మహిమ్నహ అని ప్రారంభమైంది ఇక్కడ. మహిమ్నహ ఆ మాట వల్లే శివ మహిమ్న స్తోత్రం అని దీని పేరు వచ్చింది. అది విశేషం. అందుకే మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి. పరం పారం, పరం అంటే ఆవలి, పారం అంటే ఒడ్డు అని అర్థం. ఒడ్డు, ఒక నదికి ఒడ్డు ఉంటుంది కదా తీరం, దాన్ని పారం అని అంటారు. అది పరంపారం అంటే ఆవలి ఒడ్డు. దేనికి ఆవలి ఒడ్డు? తే మహిమ్న పరంపారం. ఓ పరమశివ, నీ యొక్క మహిమకు ఆవలి ఒడ్డు ఏదో అది అవిదుష, తెలియనటువంటి వాళ్ళము. అది తెలియనటువంటి వాడు. నీ మహిమకి ఆవలి ఏంటో మాకు తెలియదు అంటే పారంగతులము కాము. పారంగతులు అనే మాట వింటారు. పారం అంటే ఒడ్డు కూడా తెలిసిన వాడు. ఒడ్డు తెలిసిపోతే మొత్తం తెలిసినట్లే. మన ఏవలి ఒడ్డు ఉన్నాం కానీ ఆవలి ఒడ్డు గురించి మనకు తెలియదు. అందుకే ఆ శివతత్వాన్ని కీర్తించడానికి మనం ఏవలి ఒడ్డును ఉన్నాం. ఎంత ఉంది శివతత్వం అంటే అది ఎక్కడిదాకా ఉందో ఆవలి ఒడ్డు మనకు కనిపించదు, కనిపించలేదు. కనుక అసదృశి, అందుకు నువ్వు స్తోత్రం చేయడానికి సముచితం కాదు అని నన్ను అనకయ్యా ఓ పరమేశ్వర అని అంటున్నారు. నా యొక్క మహిమ నువ్వు ఎలాగూ తెలుసుకోలో, నా మహిమ యొక్క పరిపూర్ణతను నువ్వు తెలుసుకోలో, కనుక నువ్వు స్తోత్రం చేయడానికి పనికిరాదు అని అంటే, స్వామి మరి బ్రహ్మాదులందరూ స్తోత్రం చేస్తున్నారా లేదా అని అడిగారు నేను. బ్రహ్మాదులు మాత్రం స్తోత్రం చేయడం లేదా పరమేశ్వరుణ్ణి? బ్రహ్మ దగ్గర నుంచి అందరూ స్తోత్రం చేస్తున్నారు. మరి వారు మాత్రము నీ యొక్క పారమంతా తెలుసుకుంటున్నారా అని ప్రశ్నించాడు. నన్నైతే స్తోత్రం చేయొద్దు, నా గురించి పుట్టిగా తెలియదు అని నువ్వు అనొచ్చు, కానీ బ్రహ్మగారు చేస్తున్నారే. ఒక బ్రహ్మగారేనా? బ్రహ్మాదీనాం, బ్రహ్మా మొదలైనటువంటి వాళ్ళు కూడా స్తుతి స్తోత్రం చేస్తున్నారు. ఆ మాటలు మాత్రం నిన్ను పూర్తిగా తెలుసుకుంటున్నాయా అది చెప్పు. పోనీ నేనైతే నిన్ను పూర్తిగా తెలుసుకోలేను. పోనీ నాగన్న గొప్పవాడు ఎవడైనా, నాగన్న గొప్పవాడు అంటే ఎవరు? నాగన్న మరింత పండితుడు, లేదా ఆ పండితుడి కన్నా మరింత పండితుడు. ఎందుకు ఇంతమంది పండితులు లిస్టు? అందరికన్నా పెద్ద పండితుడు ఆ నాలుగు తలకాయల తాతగారు ఉన్నారే పెద్ద ఆయన, ఆయన మించిన పండితులు లేడు కదా. ఎందుకంటే నాలుగు తలల్లో నాలుగు వేదాలు పెట్టుకున్నాడు. మరి అటువంటి పెద్ద ఆయన ఏది నేర్పినా ఆయనే నేర్పాలి, ఎందుకంటే సృష్టికర్త కదండి. ఆయన నుంచే మనం అందరం నేర్చుకున్నాం. అందుకే మనకు తొలి గురువు ఆయన అయ్యాడు, బ్రహ్మగారే గురువు. మరి ఆ బ్రహ్మగారు నిన్ను స్తోత్రం చేస్తున్నారు. మరి పోనీ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి కదా. ఆయన మాత్రం నీ వాక్కు, తన వాక్కులతో నిన్ను పూర్ణంగా వర్ణించారా చెప్పు. తదవసన్నాస్త్వయి గిరహ, ఆయన యొక్క గిరహ, గిరహ అంటే వాక్కులు, ఆ గిరులు కూడా నీ దగ్గరకు వచ్చేటప్పటికీ అవసన్నాహ అంటే శిథిలములైపోతున్నాయి, అవి కూడా నిన్ను పరిపూర్ణంగా స్తోత్రించలేవు. బ్రహ్మగారు కూడా నిన్ను పరిపూర్ణంగా స్తోత్రించలేరు. మరి ఆయన ఎందుకు స్తోత్రం చేస్తున్నారు అని అడిగితే, బ్రహ్మ పరిపూర్ణంగా స్తోత్రించలేకపోయినా ఆయన బుద్ధికి ఎంత ఉందిందో అంత స్తోత్రం చేస్తున్నాడు అని అందచ్చు నువ్వు. సరే, ఆయన బుద్ధికి ఎంత ఉందో ఆయన స్తోత్రం చేస్తాడు, నా బుద్ధికి ఎంత ఉందో నేను అంతే స్తోత్రం చేస్తాను అన్నాడు. అది తెలివి అనమాట. అందుకు అథ అవాచ్య సర్వ స్వమతి పరిణామావధి గృణం, చాలా గొప్ప మాట ఇది. స్వమతి పరిణామావధి గృణం అనేటువంటి, స్వ అంటే తన యొక్క మతి, బుద్ధి యొక్క పరిణామము, అది ఏ కొలతలో ఉందో దాని యొక్క అవధి, ఆ బౌండరీస్ అనమాట. తన యొక్క బుద్ధి యొక్క వ్యాప్తి ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అంతవరకు వెళ్ళి స్తోత్రం చేస్తారు, తప్ప నిన్ను పూర్ణంగా వాళ్ళు ఎలాగో తెలుసుకోలేరు. అలాగే బ్రహ్మగారు తన నాలుగు తలల బుద్ధికి ఎంత అందిందో అంత ఆయన స్తోత్రం చేశారు, నేను నాకున్న శక్తి కొద్దీ ఎంత అందిందో అంతే స్తోత్రం చేశాను. ఒక బ్రహ్మగారే కాదు, బ్రహ్మాదీనాం, బ్రహ్మ మొదలుకుని ఎందరెందరో. ఎందుకంటే పెద్ద ఆయన చెప్తే ఆయన మొదలుకుని అంటే బ్రహ్మ, తర్వాత వచ్చినటువంటి ఇంద్ర, వరుణ ఇత్యాది దేవతలు, అలాగే వశిష్ఠ మైత్రావరుణాది మహర్షులు, వీరందరూ కూడా. అందుకే మహర్షులు కానీ బ్రహ్మ కానీ వీరందరూ నిన్ను స్తోత్రం చేస్తున్నారు. మహర్షులు కూడా నిత్యం పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నారు. వీరందరూ కూడా సమతి పరిణామావతి గృణం, తమ యొక్క బుద్ధికి ఎంత మేరకు అందుతుందో అంత మాత్రమే స్తోత్రం చేస్తున్నారు. గనక మమాపి యశ స్తోత్రే, నేను చేసే ఈ స్తోత్రంలో కూడా ఎటువంటి అపరాధము లేదు స్వామి. పరికరహ అంటే ప్రయత్నము అని ఇక్కడ అర్థం. అందుకే నేను చేసే ఈ సాధన, పరికరం అంటే సాధన, ప్రయత్నం, నిన్ను స్తోత్రం చేయాలని నేను చేస్తున్న ఈ సాధన గాని ప్రయత్నం గాని దీనిలో ఎటువంటి అపరాధము లేదు, తప్పు లేదు అని చెప్తున్నాడు అనమాట. అంటే తాను స్తోత్రం చేయడానికి సిద్ధపడిపోయాడే, నేను స్తోత్రం చేయడానికి అనుకున్నా అని వెనక్కి వెళ్ళను. నా బుద్ధికి ఎంత అందిందో అంతే స్తోత్రం చేస్తాను. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా, వాళ్ళ బుద్ధికి ఎంత అందిందో అంత, అందులో నాకు అందినంత నేను అందుకుని నేను స్తోత్రం చేస్తానయ్యా అని చెప్పారు. ఎవరి బుద్ధికి అందినంత వారు స్తోత్రం చేస్తే అలా స్తోత్రం చేసేవాడు నింద్యుడు కాడు అని. అత అవాచ్య అంటే నింద్యుడు కాడు, వాడిని తిట్టడానికి వీల్లేదు, వాడి బుద్ధికి అందినంత వాడు చేశాడు. అయితే బుద్ధికి అందినంత అంటే ఏమిటి ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. ఇదేదో చాలా బాగా ఉంది, అదే నా బుద్ధికి ఎంత ఉందో అంత స్తోత్రం చేస్తానండి అని మనం ఏమాత్రం శ్రమ పడకుండా ఏది తోస్తే అదని ఊరుకోమంది అర్థం కాదు. బుద్ధికి అందినంత అంటే భగవంతుడు నీకు అంత బుద్ధిశక్తి ఇచ్చాడో మనం తెలుసుకో, అది విశేషం. నీకు ఎంత ఇచ్చాడు, ఎంత బింది ఇచ్చాడు ఆయన. ఆ బింది తీసుకెళ్ళు, ఎక్కువసేపు దాన్ని నీటిలో ఉంచి మోసే శక్తి లేక ఏదో కాస్త పట్టుకొచ్చేసి బిందితే అంత దొరికింది అంతా అంటే బిందికి ఇంకా బోల్డ్ంత స్పేస్ ఉంది, నువ్వు నింపుకోవట్లే. అలాగే బుద్ధిశక్తి భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు, ఆ బుద్ధిశక్తిని మనం సవ్యంగా వినియోగించుకోవాలి. దాన్ని చాలా వినియోగిస్తున్నాం ఎక్కడా పనికిరాని విషయాల మీద. అలా కాకుండా ఈ బుద్ధిని పదును పెట్టి అధ్యయనం చేసి, ఎన్ని అధ్యయనం చేయలేదండి మనం. మనకి టీవీ తెరిస్తే అధ్యయనం చూపిస్తుంటాడు, పలానా హీరోయిన్ ఎప్పుడు పుట్టింది, పలానా హీరో గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, దాని గురించి బుద్ధిని ఎంత స్టడీ, పాత సినిమా మ్యాగజీన్లన్నీ తిప్పి తిప్పి చెప్తా. అలాగే ప్రపంచంలో ఫలానా డేట్ ఆఫ్ బర్త్ ఏది, ఫలానాది, బుద్ధికి పనిన్నట్టు పెడుతున్నాం. అందుకు బుద్ధి ఎంత మేరకు అందుకోగలదో అంత అందుకుంటుంది ఈ జ్ఞానాన్ని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటిగా దేవుడే కదా ఆమాత్ర స్తోత్రం చేస్తాను. కానీ నీ బుద్ధిని ఎంత వినియోగించుకోవాలి, అధ్యయనంతో పునీతం చేసుకో, అది విషయం. అధ్యయన సంపన్నం చేసుకో నీ బుద్ధిని, పదును పెట్టు, చింతన చేయి, ఆలోచన చేయి, ధ్యానం చేయి, చదువు, పరిశీలించు, పరిశోధించు, బుద్ధిశక్తిని పెంచుకో. ఎందుకంటే అంత గొప్ప వస్తువుని ఎంత పొందాలండి అది. అక్కడ ఒక పెద్ద బంగారు గని ఉంది అని తెలిసిందనుకోండి, అప్పుడు తెలివైన వాడు ఎలా వెళ్తాడండి, ఒక చిన్న పరుసు పట్టుకెళ్తాడా, అంత గని ఉన్నప్పుడు బస్తాలు పట్టుకెళ్తాం. ఎందుకు, ఎంత వీలైతే అంత నింపుగా వచ్చేద్దాం, అవునా లేదా. మరి ఇక్కడ శివతత్వం అనే మహా గని ఉందే, ఈ గనిని పొందడానికి నువ్వు నీ అధ్యయనంతో నీ బుద్ధిని విస్తృతం చేసుకుని చేసుకుని చేసుకుని నీ బ్రతకంతా దానికి వినియోగించి నీ బుద్ధితో, నీ భావనతో, నీ చింతనతో, నీ తపనతో ఎంత పొందగలవో అంత పొంది ఆ అనుభూతిలోంచి పలవరించి పరమేశ్వరుడు స్తోత్రం చెయ్యు అని చెప్పడం ఉద్దేశం. అందుకే లేదా నాకున్న చిన్న బుద్ధి అని ముందే ఎందుకు మన దౌర్భాగ్యం నొప్పుకోవడం, పెద్ద బుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించి దీన్ని నింపుకుని నింపుకుని పరమేశ్వరుడు కోసం శోధించితే అలాంటి పరిపూర్ణమైన స్థుతి పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు. ఎంత చేసినా పరిపూర్ణం కాదు, అయినప్పటికీ నీ యొక్క చిత్తశుద్ధి, తపన, అధ్యయనం ఇవన్నీ చూసి ఆయన సంతోషిస్తాడు. అంతే ఆ ప్రేమ దానికి సంతోషిస్తాడు. కనుక ఇవ్వగలిగినంత ఇవ్వాలి, ఇచ్చినంత ఇవ్వడం కాదు. ఇవ్వగలిగినంత అంటే అర్థం నీ బుద్ధి ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు తపన పడి పడి పడి భగవంతుడిచ్చిన దేహం, ఈ బుద్ధి దానికి వినియోగించి తద్వారా నువ్వు పరమేశ్వరుని స్తోత్రం చేయడం అనేది స్వమతి పరిణామావధి గృణన్ అనే మాటకి అర్థం. అందుకు నీ యొక్క బుద్ధిని పదును చేసి విశాలం చేసుకున్న విశాలమైన బుద్ధి నిండా పరమేశ్వరుని గ్రహించు, భావన చేయి. దానికి నీకు మార్గదర్శకం మహాత్ములు వేశారు, వేద ఋషులు మొదలుకుని ఇదిగో ఇప్పటి వరకు మహాత్ములు, శంకరాచార్య మొదలైన మహాత్ముల వరకు ఇంత భావనను మనకి ఇచ్చారే. ఇదంతా గ్రహించడానికి బుద్ధిని మనం వినియోగించాలి. భాష నేర్చుకుని ఇవి గ్రహించి తపన పడడం ఇవన్నీ కూడా బుద్ధిని విస్తృతి చేసుకోవడమే. అలా విస్తృతి చేసిన బుద్ధితో పరమేశ్వరుని గ్రహించాలి అని చెప్పడం గురువుగారి యొక్క ఉద్దేశం. అందుకు హరా అని సంబోధన, ఇందులో మొత్తం మీద మనకు కనిపించే సంబోధన హరా అనేది. శివుడికి ఎన్నో పేర్లుంటే ముందే హరా అని మొదలుపెట్టాడు. అంటే హరించువాడా, ఇదేంటండి ఏదైనా మంగళం శుభంగా ప్రారంభించారంటే మొదలు పెట్టడమే హరించువాడా అని మొదలుపెట్టాడు. ఏంటండి ఇదేనా అంటే ఈయన దేంట్లో ఉన్నాడు, శాపబాధలో, పాపబాధలో ఉన్నాడు. అందుకు ముందు తొలగించమని కోరుతున్నాడు, హరించమని కోరుతున్నాడు. కనుక హరా అని సంబోధించాడు. మనం కూడా ముందు కోరుకోవాల్సింది ఏమిటంటే ఏ మాలిన్యం నాలో ఉందో దాన్ని హరించవయ్యా అని ముందు కోరుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా మాలిన్యాన్ని తొలగించే ప్రయత్నం జనరల్గా చెయ్యం. మనకెప్పుడు సిద్ధి మీదే ఆశ తప్ప శుద్ధి మీద ఆశ ఉండదు. ముందు శుద్ధి ఉంటే గానీ సిద్ధి ఉండదురా అని శాస్త్రం మనకు చెప్తుంది. అందుకు శుద్ధి కావాలంటే నీ ప్రయత్నం నువ్వు చేసినా స్వామి అనుగ్రహం లేనిది శుద్ధి అనేది. అది గనక హరా అన్నారు. హరా అంటే పాపహర, తాపహర, శాపహర, అన్ని ఆర్తిహర, అన్ని కూడా మనం హరుణ్ణి ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకి ఎన్నో మనకు రావాల్సిన దానికన్నా పోవాల్సినవే చాలా ఎక్కువ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం పోగొట్టుకోవలసినవి పోవాల్సినవి చాలా ఉన్నాయి. అజ్ఞానం, మోహం, శోకం, భయం, దుఃఖం ఎన్నున్నాయండి. అందుకు వీటన్నిటి హరించేవాడే మనకు కావాలి. అందుకే వేదం ఇద్దరు దొంగలను మనకి ఇచ్చింది, హరి హర, ఇద్దరు దొంగలాడేవాళ్ళే. గుడి మారిందే తప్ప అర్థం తత్వం ఏం మారలేదు. ఇద్దరు పని ఒకటే, దొంగలాడటమే వాడి పని. అందుకే హర హరి అని చెప్పింది. అంటే హర అంటే హరించువాడా అని అర్థం. ఆయన హరించుతాడైనా, అన్ని హరించితేనే శాంతి అండి. మనది కాని వస్తువు మన దగ్గర ఉన్నంతకాలం మనకి వేదమే. మనం ఎలా ఉన్నామంటే, మనది కాని వస్తువు మనదేమో అనేటటువంటి భ్రమలో ఉన్నాం. ఇదొక బంధం ఉంది. ఈ భ్రమ తొలగితే మనది కాని చెత్త మన దగ్గర చాలా ఉందని నేను హరించవయ్యా అంటాం ఉంది. బరువు దిగిపోతే అప్పుడు రిలీఫ్ మనకి. అది కావాలి, ఉపశమనం కావాలి. అందుకే హర అని మొదలుపెట్టారు. ఇది సంబోధనలోనే విశేషం. అది హర నిరపరాధ పరికరహ. ఇక్కడ నిరపరాధ అని కొన్ని గ్రంథాల్లో, కొన్ని గ్రంథాల్లో నిరపవాదహ అని కూడా ఉన్నది. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. అపవాదము అంటే తప్పే, నిరపవాదం అంటే ఏ దోషము లేదు అని చెప్పడం. నిన్ను స్తోత్రం చేయడంలో ఏ దోషము లేదయ్యా, అందుకు స్తోత్రం చేయొచ్చు. బుద్ధికి అందినంత మేరే స్తోత్రం చేయొచ్చు, తప్పేం లేదు, మరి బ్రహ్మగారే చేశారు కదా అని చెప్పడం. నిరపరాధ అంటే నేనేం అపరాధం చేయడం లేదు అని, రెండూ సరిపోతుంది ఇక్కడ. అందుకు పరమేశ్వరుణ్ణి తన బుద్ధి కొలది స్తోత్రించడంలో దోషమేమీ లేదు అని ఇక్కడ చెప్తున్నాను. అంటే పరమేశ్వరుడి దగ్గర ముందు వెళ్ళేటప్పుడు దైన్యము ఉండాలి, ధైర్యము ఉండాలి. అది విశేషం. దైన్యం అంటే నేను నీ గురించి పూర్ణంగా తెలుసుకునే సమర్థత నాకు లేదు, అలాగని వదిలిపెట్టను. ఉన్నదంతా అందదు నా చిన్నిపాటి మనస్సునకు, మనసుకందినంత కూడా మాటకందదయ్య శివ. అందవనుచు వదలలేను, అందినంతే చాలునందు. రవ్వంతైనా నీ స్మృతి రగులుకున్న చాలునయ్యా అంటాడు భక్తుడు. అది విశేషం. అందుకే మన మనస్సుకు ఒక్కసారి పరిశీలించండి, మనం నిజంగా మాటలతో అన్నీ చెప్పగలమా? ఇక్కడ అది ప్రశ్నించాలి. మాటలతో అన్నీ చెప్పగలమా అండి? ఒక్కొక్కసారి మనకి ఒక మహాపర్వతాన్ని చూస్తాం, దాని పచ్చదనం, దాని అందం, దాని ఆకాశం, ఆ విశాలత అన్నీ చూస్తాం. అన్నీ చూసి ఎంతో అందాన్ని అనిపిస్తాం. అనుభవించిన మనస్సు ఏది అనుభవించిందో అంత మాటతో చెప్పగలదా చెప్పండి? ఆ చెప్పలేనప్పుడు మనం పడుతున్న అవస్థ, కొండ ఎంత అందంగా ఉందంటేనండి, తెల్లని కొండలు, హిమవత్ పర్వతాలు, దాన్ని మించి పడుతుంటే కింద లోయలు ఎంత అందంగా ఉన్నాయని వాడితో చెప్తుంటే వాడు అవునా అని వింటూ ఉంటే, ఆఖరికి మనం పొందిన అనుభూతి మన వర్ణన ద్వారా వాడు పొందట్లేదని తెలిసిపోయి చూడాల్సిందేనండి అంటామా లేదా? అంటే అర్థం, సృష్టిలో ఉన్న ఒక్క వస్తువుని వర్ణించడానికే మన మనస్సుకి మాటకి ఇంత గ్యాప్ ఉంటే, మాటకి మనస్సుకి కూడా అతీతమైన అపరతత్వాన్ని మనస్సు అందుకోగలదా? మనస్సు అందుకున్నంత మాట అందుకోగలదా? అందుకోలేదని వదిలేయగలదా? తన అనుభూతిని తను పరవరించాలి కదా. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, వదలనయ్యా సమతి పరిడా మావధి గృణన్, నా బుద్ధికి అందినంత మేరకు నేను స్తోత్రం చేస్తున్నాను అని ఒక్క శ్లోకంలో భావించడానికి అనువుగా ఎన్ని విషయాలు చెప్పాడండి మహానుభావుడు. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్య సర్వస్వమతి పరిణామావతి గృణన్ మమాపి ఏష స్తోత్రే హర నిరపరాధ పరికరః హర నిరపవాద పరికరః అని ఈ స్తోత్రంలో చెప్పినటువంటి భావం. అందుకు మొదటే మనకి ఇందులో తెలియజేస్తున్న విషయం, మన యొక్క అసమర్థత అనేది పక్కన పెడదాం. పరమేశ్వరుని యొక్క గొప్పతనం, నువ్వు ఊహకి కూడా అందని వాడవు అంటే ఎంత గొప్పవాడు అనే భావం ముందే మనకు కలిగించాడు. అందుకే మొదట మహిమ్న పారంతే పరమ విదుష అనడంలో మొదట చెప్తున్నది శివ మహిమా వర్ణనమే చేస్తున్నాడు. అంతేగాని తన యొక్క అసమర్థతను వర్ణించడం ఇందులో చెప్పట్లే. శివ మహిమ మనస్సుకి మాటకి అందనంత మహోన్నతమైనది అని శివుడి మహిమనే మొదట ప్రస్తావించాడు గనక శివ మహిమ ప్రస్తావన మొదలైంది. మొదలే ఆ మహిమ ఎటువంటిది? మాటకి మనసుకి అందనటువంటి మహోన్నతమైనటువంటిది, అది పూర్ణతత్వం అది. ఆ మాట ఎవరన్నారయ్యా? వేదమే అన్నది కదా అని చెప్తున్నారు. అయితే ఆ వేదమే ఏమనంది? నువ్వు మాటకి మనసుకు అందవు అన్నాయి అని ఎవరన్నారు? వేదం అంది. వేదం అంటే ఏమిటి? మాటలే కదా. వేదం అంటే మాటలే కదండి. మన మాటకి మనసుకి అందవని వేదమే చెప్తే వేదానికి కూడా అందవని అర్థం కదా. అది చెప్తూ రెండవ శ్లోకంలో చెప్తున్నారు చూడండి, అతీత పంథానం తవ చ మహిమా వన్మనసయో అతద్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్య కతివిధ గుణ కస్య విషయ పదాత్వర్వాచీని పతతి నమనః కస్య నవచః. అతీత పంథానం తవచ మహిమా వాన్ మనసయోహో. వాన్ మనసయోహో అంటే వాక్కుకి మనస్సుకి కూడా తవ మహిమ, నీ యొక్క మహిమ అతీత పంథానం, అతీతమైనది. వాక్కుకి మనస్సుకి ఏ మార్గం ఉందో అది పంథానం అంటే దానికి కూడా అతీతమైనటువంటిది నీ యొక్క మహిమ అని. అంటే మాటకి మనస్సుకి అందనటువంటిది అని. అందుకు వేదము కూడా అతద్వ్యావృత్యాయ చకితమ విదత్తే శృతిరపి. అందుకు వేదం ఏం చేసిందంటే మనసుకి మాటకి అందనటువంటి ఆ పరబ్రహ్మం గురించి భయపడుతూ భయపడుతూ చెప్పింది అన్నాడు. వేదం కూడా ధైర్యంగా చెప్పలేకపోయింది, భయపడుతూ భయపడుతూ చెప్పింది వేదం. వేదం అంటే ఏమిటి, ఈశ్వరుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదములు. ఆయన నుంచి వచ్చిన వేదాలే ఆయన గురించి చెప్పలేకపోయాయి. చెప్పలేక చెప్పాలంటే ఆయన గురించి తప్ప మరొకటి చెప్పడానికి లేదు, అవును కదండి. పరమేశ్వరుడు గురించి తప్ప మరొకటి చెప్పలేవు, కానీ ఆయన గురించి చెప్పడం కూడా పూర్ణంగా చెప్పగలమా అని భయం వేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెప్పే. ఇది పరమేశ్వరుడు అని చెప్పడం బదులుగా ఇది పరమేశ్వరుడు కాదు అని చెప్పడంలోనే ఎక్కువ ప్రాధాన్యం చూపించేట వేదములు. దీని అర్థం ఏమిటంటే ఇదే పరమేశ్వరుడు అని నిర్ధారించి చెప్పలేక ఇది కాదు ఇది కాదు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అనే వెళ్ళయ్యే తప్ప ఇంకోటి చెప్పలేదు. ఏదైనా ఒక అద్భుతమైన విషయం మనం చూసామనుకోండి, దాని గురించి అవతల వాడు వర్ణిస్తే అవతల వాడికి అనుభూతి లేనప్పుడు ఇలా ఉంటుందా అంటాడు. చచ అలా ఉండదండి, ఇంకా గొప్పదండి అని మళ్ళీ ఇంకేదో చెప్తాడు. అంటే అలా ఉంటుందా, చచ అలా కూడా ఉండదు ఇంకా అని వాడు చెప్తాడు. దీని ఉదాహరణ చెప్పాలంటే ఒక్కటే, ఒక సముద్రపు కప్ప ఒక నూతులో వచ్చి పొరపాటున పడిందిట. ఆ నూతులో ఉన్న కప్ప వెంటనే వెల్కమ్ చెప్పింది, చాలా సంతోషం ఏ నుయ్యి నుంచి వచ్చావు అని. నుయ్యంటే ఏమిటి అని అడిగింది ఆ సముద్రపు కప్ప. ఇప్పుడు నేనున్నాను ఇదే అన్నది. ఓహో ఇదే ఆ నుయ్యి, మరి నువ్వెక్కడి నుంచి వచ్చావంటే నేనా ఇంతకన్నా చాలా పెద్ద నుయ్యి నుంచి వచ్చాను అన్నది. అది ఎంత ఉంటుంది అని అడిగింది. అంటే ఎంత అంటే చాలా పెద్దది అన్నదట. అంటే దీనికి రెండింతలు ఉంటుందా అని అడిగింది. అది ఇది కాదు అంత ఉండదు అన్నదట ఆ సముద్రపు కప్ప. కాదు కాదు పోని మూడింతలు ఉంటుందా, అంత కూడా కదా. పోని పదింతలు ఉంటుందా, వందింతలు ఉంటుందా. ఇది ఎంతసేపు నూతిని కొలబద్దగా తీసుకుని అడుగుతుంది తప్ప మరొకటి, ఎందుకంటే దీని తెలిసిన ప్రపంచం ఇది కనుక దీనితోనే అది అడుగుతుంది. దీనితో ఇది చెప్పలేకపోతుంది, ఎందుకంటే ఇదేమో అంత అనంతాన్ని చూసొచ్చింది. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఎలాంటిదో వేదానికి జీవుడికి మధ్య ఘర్షణ అలాంటిది. వేదం ఆ పరతత్వాన్ని అనుభవిస్తుంది అనుభవిస్తుంది, కానీ అనుభవాన్ని చెప్పలేకపోతుంది. చెప్పలేక ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటుంది. అది నేతి నేతి ఇతి నిగమకహో అన్నారు. నా ఇతి నా ఇతి నా ఇతి, ముందు చెప్పింది కొంతమేరకు ఇదంటే మళ్ళీ వీడు ఇది అనుకుంటాడు. అందుకే అది కాదు ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో అంటుంది. అలాగా వేదం కూడా అతద్వ్యావృత్యాయం మరలిపోయిన మాటలతో అని చెప్తున్నాడు. మరలిపోయిన మాటలు అంటే దేనిని చేరలేక మనస్సు మాట వెనక్కి వచ్చేస్తాయో అది బ్రహ్మము అని చెప్తున్నది వేదం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ యన్ మనసా నమనుతే. ఉపనిషత్తు మాట ఇది, మనస్సుతో నువ్వు గ్రహించరు మాటతో నువ్వు గ్రహించరు. కనుక ఒక వస్తువుని వర్ణించాలంటే ముందు మనస్సు పెడుతుంది, దాన్ని అనుసరించి మాట పెడతాయి, అవునా కదా అండి. వెళ్ళి వెళ్ళి మనస్సు అంటుందిట ఇంకా లాభం లేదని వెనక్కి తిరుగుతుందిట. మనస్సు ఎప్పుడైతే రివర్స్ అయ్యిందో మాట కూడా రివర్స్ అయ్యి రెండు కలిసి మళ్ళీ వచ్చేస్తాయట వెనక్కి. ఇలాగ అతద్వ్యావృత్యాయం దేన్ని చేరలేక వాక్కులు వెనక్కి వస్తున్నాయో, వెనక్కి వచ్చి చెప్తున్న ఇది కాదు ఇది కాదు అని చకితమ విదత్తే స్థితిరపి, అవి భయపడుతున్నాయి. అయితే భయపడుతూ వర్ణించిన ఆయన వదలట్లేదు. అది మేము భయపడుతున్నాం కాబట్టి వర్ణించం, ఇంకేదైనా సబ్జెక్ట్ పట్టుకుందాం. శివుడు కాకుండా ఎలాగూ వర్ణించలేదు అని జందుకు వర్ణించడం. కనుక ఆ పరతత్వాన్ని వదిలి ఇంకేదైనా విషయం చెప్పుకుందాం అంటే మిగిలినవన్నీ వేస్ట్ విషయాలు, వాటి గురించి చెప్పడమా? అందుకు చెప్తే దాని గురించే చెప్పాలి. ఆ చెప్పడం పూర్ణంగా చెప్పలేం కనుక భయపడుతూ భయపడుతూ భయపడుతూ చెప్తున్నాయి కానీ వదలలేదు. అందుకే అతద్వ్యావృత్య అంటే మరలి రొచ్చుట అని చెప్పడం. మరలి రాకుండా చెప్తున్నాయి అంటే అర్థం తాము పూర్ణంగా చెప్పలేకపోయినా పరమ తాత్పర్యాన్ని వదలకుండా దాని గురించి చెప్తూనే ఉన్నాయి వేదములు. అలాంటి వేదములు సైతము ఎవరి విషయంలో భయపడుతూ మాట్లాడుతున్నాయో ఆయన గురించి చెప్పబోవడం వచించడం మన సాధ్యమవుతుందా? అయినా సాధ్యం కాదని వదలకూడదని చెప్తున్నారు.
1: ఓం నమశివాయ. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. ஃபிலாசபிக்கல் டிஸ்கோசஸ் அண்ட் பெரிய புராணம் லெக்சர்ஸ் இன் தமிழ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் சிவதத்துவம். Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Madhyandina Shaka, Adhyayam 14.

స్వాహా హర్పతాయే స్వాహా అన్హే ముగ్ధాయ స్వాహా ముగ్ధాయ వైనజ్ఞాశినాయ స్వాహా వినజ్ఞాశినా ఆంత్యాయనాయ స్వాహాంత్యాయ భువనాయ స్వాహా భువానస్య పతాయే స్వాహాధిపతయే స్వాహా ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణోయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్శ్రోత్రయజ్ఞేన కల్పతాం పృష్ఠయజ్ఞేన కల్పతాం యజ్ఞోయజ్ఞేన కల్పతాం జాయ ఏ

సంగ్రహత్వం శయన సామాజేనాశయమానస్య నిహరిష్యంతే శగ్రహా విదురేణం దేవా శ్రీవం విదురేణేక్షంతే ఏదావేవాహుజే చదు పాంశ స్వమే దేవాజానే ఖలు

ఆజలేక్షవనావధాదిత్యాహ ఆజలేవాక్యం దధాతే ఇంద్రాయకం వదే భాగం.

0: పరిముంచే గర్భాజనాయే
1: క్షిణాయోమాయోమయోమయోమయోమయేత్యా పదేవాన్ గృహేషు ప్రభుత్తే.

సంబ్రాంద్రాంద్రం వై సంబ్రాన్ బృహద్ సాధ్యా భూపలింద్రాహే సత్యా.

ఇంద్రియకం సమనం కామయమానోభ్యేచ్ఛతే నోభ్యే మరుతాభిర్హేతరేషమనుబంతి శినస్తే సంధిలీనం సంధీరఫలతాయేతత్ షట్సమనస్యాధిచ్ఛతే షడ్భయత్రయేషమనుబంతి సంధ్యేశ్రాంతే గాయత్రయం కామపరిమంజరసోమ ప్రాణస్తమనాయంతి ఫలత్వదేశకుర్వంతి ఏమాభ్యంతినాయంతి సోదస్కమసమనోన్నయంతే సోదామిషకుంసమాభ్యంతినేతమనేతమోదిరిచ్చే ఆయంతరీతమనం కామయమానోభ్యతిరిచ్చే గౌరవేషకుంసాం భవతి కడిరిక్షం గౌరవే

భోజశ్చమసమనాశయంతే భోగాదిపుంసరి సమాధాది శత్రుకృతే సోమా ఉభ్యం కృతే.

అభిరక్తామం భవే స్వర్గస్ లోకస్థితి అభిజద్భవే స్వర్గస్ లోకస్థితి నిష్కజద్భవే

ృత్తమన్యక్షమంగ్రపరాపదే సాయిన్ అదవేషా గుణాని అదవక్ష్మౌరాజా.

0: ఇదం బ్రహ్మపురీమహే చాహేరే
1: పావమానేమస్మాదృష్మ రాజావత్యం పవిత్రం సర్వత్ర శయనం బ్రహ్మ విదోదయం.

అవతారంతమోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహోర్ణగ్రహో

వాయుర్వత్సరేష్దేవేణి తస్మాదైష్దేవేణ యజమాన సంవత్సరేణాగస్తి వాచా.

ఎదాకంచయతిస్మిన్నగ్నిగ్నిరేవసాయుధ్యముపైతి యదా వైదేవేణ గజతే అస సంవత్సరస్థమరిమాప్నోతి యథా సంవత్సరస్థమరిమాప్నోతి అస సహస్రగాజిన మాప్నోతి యథా సహస్రగాజిన మాప్నోతి

ఈశ్వరేహత్వం హతాదిత్యోరణపుంగ్రాజానుంబరణ ప్రకాశేన యస్మిన్నాదిత్యర్వరుణప్రకాశయజతే ఏకమేవ లోకం జయతి యస్మిన్నాదిత్య ఆదిత్యైక విద్యముపైతి యదాదిత్యోరణపుంగ్రాజానుంబరణ ప్రకాశేన అద్వరణ ప్రకాశానాం వరుణ ప్రకాశత్వం ఆసపోజత సేనం లోకమజయత్ యస్మైవ్యక్తమే యత్సాగమేధైర్యజతేకమేవ లోకం జయతి యస్మైవ్యక్తమా విభాది చంద్రమ సగేమ

సమేసంత సత్సాకమేషానాగం సాగమే సత్వం అసత్వ పితర ప్రజాపతి పితరం ప్రతిజ్ఞేనాయజంత సయేతం లోకమజయన్ యస్మిన్నృతవ శ్రేష్టతయజ్ఞేనయతమేవోకంజయతి యస్మిన్నృతవ ఋతూనామేవ సాయుధ్యముపైతి యతవ పితర ప్రజాపతిం పితరం ప్రతిజ్ఞేనాయజంత సత్వయజ్ఞస్వం అసౌషమం ప్రభేమే సదోవేనాభవంత కేరం నిద్రాగస్వే ప్రసరే ప్రజయా వసే అసభాయపరమేకం సునాశీనేయనాయకేతం లోకమజయత్ ఎస్మిన్ వాయు ఏతమేకం జగతి ఎస్మిన్ వాయు వాయోరేవ సాయుధ్యముపైతే.

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga, Spiritual Discourse. In this, you are about to listen Sadhana, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
1: Tatra Punya Punya Karma Ashayaha Kama Lobha Moha Krodha Prasavaha. There are these two kind of karma groups, which is punya and apunya. Punya and papa. Apunya is papa. Punya and papa. Virtue and sin. Kama, lobha, moha, krodha, prasavaha. These are gained because of kama, desire, passion, lobha, greed, moha, delusion, krodha, again, anger. Because of this, the punya and papa are gained. స దృష్ట జన్మ వేదనీయ చ అదృష్ట జన్మ వేదనీయశ్చ. దే ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఇట్ క్యాన్ బి దృష్ట జన్మ వేదనీయ, దట్ విచ్ క్యాన్ బి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వెరీ జన్మ. అండ్ ది అదర్ విచ్ క్యాన్ బి ఎక్స్పీరియన్స్ ఇన్ ది లేటర్ జన్మ, దట్ విచ్ గివ్స్ రిజల్ట్స్ ఇన్ ది సేమ్ జన్మ అండ్ దట్ విచ్ గివ్స్ రిజల్ట్స్ ఇన్ ది నెక్స్ట్ జన్మ. తత్ర తీవ్ర సంవేగేన మంత్ర తవ సమాధిభిః నిర్వర్తితః ఈశ్వర దేవత మహర్షి మహానుభావానాం ఆరాధనాద్వా యః పరినిష్పన్నః స సద్యః పరిపచ్యతే పుణ్యకర్మాశయ ఇతి. అండ్ ఇన్ దెమ్, అమంగ్ దెమ్, ది గుడ్ కర్మాస్, గుడ్ కర్మాస్ విచ్ ఇస్ దృష్ట జన్మ వేదనీయః, విచ్ కెన్ గివ్ రిజల్ట్ ఇన్ ది సేమ్ జన్మ. గుడ్ కర్మాస్ విచ్ యూ హావ్ డన్, సీ దే సే, సీ దిస్ యూ హావ్ టు అండర్స్టాండ్, ఈవెన్ ఫర్ వేదాంత దిస్ యూ హావ్ టు అండర్స్టాండ్. Prarabdha karma, you cannot negate, they say. Whatever happens, happens according to the prarabdha. Prarabdha means jati ayur bhogaha. The next sutra, they say, sati muleta dvipako jati ayur bhogaha. Next sutra, we'll see. So, jati ayur bhoga. Jati is the type of birth you need to take. Jati is not the caste. Jati is the type of birth, whether you have to be born as a human being, or an animal, or a bird, etc. This is jati. And ayun, ayun is the lifespan in that birth. And bhogaha, the experience in that life. So, all these three are already fixed, pre-programmed. You are pre-programmed for experiencing these things till that end of the life. Now, this cannot be changed. So why should I do anything, any effort? Why should I put on any effort to do anything? Because whatever I have to experience, I have to experience. There is no other way. If you say that, then this is the reason you have to put on the effort to gain the knowledge. Why? It is not just prarabdha karma which is strong. There are some people who trust only this prarabdha karma, prarabdha karma. They will be holding on to prarabdha karma. It is not just prarabdha karma. It is also the purushartha. Otherwise, why is there another word called purushartha? Why they say purushartha? Purushena arthate prarthate iti. That effort of purusha. Why is the free will being given stress? It is because of this. Tatra tivra samvegina. With a lot of effort, with strong effort, mantra, tapah, samadhi, through meditation on mantra, through chanting the mantras, by performing the penance, by maintaining the samadhi, nirvartitaha, whatever you have gained, ishvara, devata, maharshi, mahanubhavana, aradhanadva, or by meditating, or by saluting, by worshipping ishvara, God, devata, other deities, maharshi, the great seers, Mahanubhava, great people, the knowledgeable people, through worshipping them, by doing sadhana, meditation, etc., or by worshipping great people, yaha parinishpannaha, whatever you have gained, sa sadhya paripachyate, that will start giving result immediately, sadhya, immediately. Punya karma ashayati, and what kind of karma ashaya it will give you, what kind of experience will it give? Punya karma ashaya, they are the results you gain because of these kind of good karmas is good. Punya, virtue. Tatha, and again, tivra kleshena bhita vyadhi vyadhita kripaneshu vishvasa ఉపగతేషు వా మహానుభావేషు వా తపస్విషు వా కృతః పునః పునః అపకారః సచపి పాపకర్మాశయః సద్యైవ పరిపచ్యతే రిమెంబర్ దిస్ అగైన్ తథా ఇన్ ద సేమ్ వే తీవ్ర క్లేశేన బికాస్ ఆఫ్ ది ట్రబుల్సమ్ క్లేశ తీవ్ర సంవేగన బికాస్ ఆఫ్ ది లాట్ ఆఫ్ ఎఫర్ట్ through one's free will or because of the klesha, the troublesome karmas, avidya, etc., these

0: Dear listeners of Shaivam.org, the program you are about to listen to is Shiva Sahasranama Meaning with Analysis by Sri Karthik Ramachandran. Namaste.
1: Om Gananaam Tva Ganapatigum Havamahe Kavim Kavinam Upamashravastamam Yeshtarajam Brahmanam Brahmanaspata Anakshranvannuti Bhiksi Dasadanam Prano Devi Sarasvati Vaje Virvajini Vati Dinam Avitrigavato Ganeshaya Namaha Sarasvatye Namaha Shri Gurubhyo Namaha Haraha Om Om Shri Mahaganadipataye Namaha సదాశివసమారంభాం శ్రీకంఠారాధ్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం సదాశివం శివాం స్కందం కేశవం పద్మసంభవం నందీశ్వరం కుంభయోనిం భరద్వాజాత్రి గౌతమాన్ నమోస్తో గురవే నిత్యం శ్రీకంఠశివయోగినే శ్రుతిసార శివ విశిష్టాద్వైత పరభాష్య విదాయినే జగద్గురు శ్రీ రేణుకాచార్య మంగళం దేహి ప్రభో త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన విత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః. యామాగుక్సర్వోకానా ప్రకృతి శాస్త్రపారగా తాం ధర్మచారిణీం శంభో ప్రణమామి పరాం శివాం అమృతార్థం ప్రపన్నార్థం యాసు విద్యాప్రదాయిని అహర్నిశమహం వందే తాం ఈశానమనోరమాం దదీచిముపమన్యుంచ మార్కండేయం పరాశరం శ్వేతాచార్యం తచ్చిష్యం నీలకంఠ శివాహ్వయం సాంబశివాయ నమః. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. సో యెస్టర్డే వి వర్ లుకింగ్ అట్ ద Shiva Sahasranama, the glories of Shiva Sahasranama, and also we saw some selective names from the Shiva Sahasranama recited by Upamanyu Maharshi to Krishna. And we'll be continuing from there, and we'll be seeing some more names today, and I'll be closing the Shiva Sahasranama today. So we saw yesterday, the last mantra that we saw was Shmashanavasi Bhagavan Kacharo Gocharordhanaha. We saw that. So we saw the meaning of Shmashanavasi and also Bhagavan, Kacharo, Gocharo, Ardhanaha. Continuing, Sarva

లోపల నుంచి వచ్చి బయటకు నిండిపోతే బయట నుంచి శుద్ధి చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా చేయగలిగే శక్తి రుద్రానికి. అందుకే ఇదంతా చేసి తన్మే మన శివ సంకల్పమస్తు అని హృదయస్థానంలో మరికొన్ని మంత్రాలు చెప్తారు. అసలు మహాన్యాసం గురించి చెప్పుకుంటేనే చక్కగా 15 రోజులు చెప్పుకోవచ్చు, అంత విషయం ఉంది మనకి. కానీ మహాన్యాసాన్ని ఇప్పుడు ఒక్కసారి భావిస్తే చాలు, మహాన్యాసం జరిగిన భావన వచ్చిందా లేదా? చాలండి భావన చాలు. మన త్వగస్థిగతై సర్వ పాపై ఆ రుద్రుడు తొలగించుగాక, ఈ సర్వ పాపములను తొలగించుగాక. దీని రౌద్రీకరణం అంటారు. రౌద్రీకరణం అంటే రుద్రమయం చేసుకోవడం. రుద్ర తేజస్సుతో శరీరం నింపుకుంటే అలా నిండిపోయిన వాడిని చూసి దేవతలు నమస్కరిస్తారు, క్షుద్రములన్నీ తొలగిపోతాయి. ఈ మాటే చెప్తారు శంకరులు, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. అటువంటి వాడి దగ్గర యముడు వెళ్ళడానికి భయపడతాడట, గుండె తడుముకుంటాడట. ఎందుకంటే ఒకప్పుడు శివభక్తుల దగ్గరికి వెళితే గొప్ప సన్మానం జరిగింది, ఆ పరమశివుడు వచ్చి ఒక్క తాపు తన్నాడు అడంకాలతో. అందుకు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళడాయన. యమకింకరులు కాని ఇతర క్షుద్రశక్తులు కానీ వాడిని హింసించడానికి రావు. అది రుద్రాధ్యాయనకున్నటువంటి శక్తి. అందుకు మహాన్యాసం చేసి శుద్ధుడై అప్పుడు రుద్రాన్ని వినియోగించుతున్నాడు. దీని ద్వారా వాడు ఏమయ్యేట, వాడే రుద్రుడైపోయేట. ఇది విశేషించండి, ఇలా చెప్పగలిగే సంస్కృతి ఎక్కడైనా ఉందా అంటే ఒక భారతదేశంలో ఉంది. నువ్వు రుద్రుడు కాకపోతే రుద్రుణ్ణి పూజించగన్నారు, ఇంకెవరు ఆ మాటలే. నా రుద్రో రుద్రమచ్చే ఎత్తు, నువ్వు రుద్రుడు అవ్వయ్యా. కుళ్ళిపోయిన పండిన భగవంతుడికి నివేదన చేయడానికి ఎవరైనా సిద్ధపడతారా? మకిలి పట్టిన పువ్వుని భగవంతుడికి ఇస్తారా? మరి అశుద్ధితో కూడిన దేహంతో భగవంతుని అర్చించడానికి సిద్ధపడటం పాపమే కదా. అందుకు ముందు దాన్ని శుద్ధం చేసుకోవాలి, దానికి మళ్ళీ రుద్రుడే ముందు. అందుకు మహాన్యాసంతో శుద్ధం చేసుకుంటే అప్పుడు నీ శరీరంలో రుద్ర ఇతరములు ఏవైతే ఉన్నాయో అవి తొలగి నువ్వే రుద్రుడు అవుతున్నావు. అదే సారూప్యం తవ పూజని శివ మహాదేవేతి సంకీర్తనే అని శివానందలహరిలో చెప్పారు. ఈ సారూప్య స్థితి వచ్చి సర్వం ఆత్మానం రుద్రరూపిణం ధ్యాయేత్, ఆ రుద్రుణ్ణి ముందు నీయందు ధ్యానించు అన్నాడు. ఆ విశేషం చూడండి ఇక్కడ. ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యాన ప్రక్రియ చాలా గొప్ప విశేషం. ఆత్మని రుద్రుడిగా ధ్యానించడం, ఆ స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడం. అంటే పరమేశ్వరుని మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానిస్తున్నాం? ఎక్కడో కైలాసంలో ఉన్నవాడినే ధ్యానించచ్చు, కానీ ఎక్కడ ధ్యానిస్తున్నాం? అమృతంతో తడిసిపోయినట్ట పరమేశ్వరుడు. అలా అమృతంతో తడిసిపోయినటువంటి పరమేశ్వరుణ్ణి శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్న తెల్లని ఛాయవాడిని హృదయమారా ధ్యానించి అప్పుడు ఆవాహన చేస్తారు ఎదురుగా ఉన్న లింగంలోకి. ఇది చెప్పడం ఏంటంటే కేవలం మహాన్యాసం గురించో రుద్రం గురించో చెప్పడం కాదు, భారతీయ పూజా విధానం మీద మీకు అవగాహన కలగాలి. అది ఇక్కడ విశేషం. ఏ విధంగా అర్చన చేస్తున్నామంటే ప్రాణ ప్రతిష్టాపన అని. ఎవడి ప్రాణాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాం? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యమును ప్రాణము ద్వారా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తున్నావు అని అర్థం. ప్రాణ ప్రతిష్టాపన అంటే ప్రాణాలను తెచ్చి ప్రతిష్టాపన చేయడం కాదు, నీ ప్రాణశక్తి ద్వారా పరమేశ్వరుని ప్రతిష్ఠ చేస్తున్నావు. ఏ పరమేశ్వరుణ్ణి? నీ లోపల ప్రాణశక్తికి ఎవడు హేతువో అతడిని నీ ప్రాణముల ద్వారా తీసుకొస్తున్నాం. అందుకు ఆ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. శుద్ధ స్ఫటిక శంఖాసం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్పాభరణ భూషితం నీలగ్రీవం శశాంకావం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్యం అభయప్రదం కమండల్ వక్షసూత్రాజ్యైరన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటం శిఖాముజ్యోతకారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్ధధారిణం దివ్య సింహాసనాసీనం దివ్య భోగ సమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా వ్రతం సమ్యక్ తతో యజనమారభేత్. ఇది రుద్రస్వరూపాన్ని మొత్తం చూపించారు. మన ఎదురుగా కనిపించిన ఆ దివ్యమంగళ విగ్రహం 10 చేతులతో 5 ముఖాలతో పింగళ జట ఎర్రని జటలతో దానిలో తెల్లని చంద్రలేఖతో గంగాధరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. వృషభ వాహనుడై ఉన్నాడు, నీలకంఠుడై ఉన్నాడు, నాగయజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా దిగ్దేవతలు గుర్చుకుంటున్నారు. సర్వ దేవతలు సిద్ధులు మహర్షులు ఆ పరమేశ్వరుని సంకీర్తన చేస్తున్నారు. ఇలా కనబడ్డ ఆ సగుణ స్వరూపం నిజానికి ఏది? నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినం అనడంలో నిర్గుణమైన పరమాత్మతత్వాన్ని చూపించారు. అదే ఇది అని చెప్పి విశ్వరూపిణం
విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మహారుద్ర స్వరూపం నీ ముందు ఉన్నది, దాన్ని ధ్యానించి ఇప్పుడు వాడు ప్రాణప్రతిష్ఠాపన చేస్తున్నాడు. అది ఎలాగూ అనేది ఒక్కసారి మీరు గమనించితే, ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎప్పుడైనా రుద్రాభిషేకం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు ఆలోచించండి. అందులో ఏం చెప్తారు? అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయం మహి అహమృతే అమృతం బ్రహ్మణి. ఇది చాలండి అర్థం చేసుకోవడానికి. తెలిసి నా వాక్కు పలుకుతోంది. ముందు వాక్కు గురించి చెప్తాను, ఎందుకంటే ముందు ఎక్స్ప్రెషన్ కదా. ఈ వాక్కు పలకడానికి కారణం ఎవరు? అగ్ని. ఆ దేవత లేకపోతే ఇది పలకదు. అగ్నిర్మే వాచిశ్రిత అగ్ని నా వాక్కునుందన్నాడు. ఈ వాక్కు ఎక్కడుంది? వాగ్హృదయే. ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. కనుక హృదయంలోది ఈ వాక్. ఈ హృదయం ఎక్కడిది? నేను అనే భావన యందు ఈ హృదయం అనేది ఉంది. నేను అనే భావన యందు ఈ మనస్సు ఉంది. అందుకే హృదయం మయి. ఈ నేను అనే భావన ఎక్కడున్నది? అహం అమృతే. నేను అమృతతత్వమైనటువంటి, నాలో ఉన్న అమృతత్వం ఉంది, జీవత్వం అందులో ఉంది. ఇది ఎక్కడుంది? అమృతం బ్రహ్మణి, బ్రహ్మమునందుంది. అహం బ్రహ్మాస్మికి ఇంతకన్నా అధ్యయనం కావాలా చెప్పండి. ఇలా వాక్కు నుండి నుంచి నువ్వు వెళ్ళు. సరే, వాక్ ఎలాగో కన్నలాగా, ఇలాగ నా ప్రాణశక్తి ఇన్ని రకములుగా ప్రసరించి వస్తున్నది. అది తెచ్చి ధ్యానిస్తాడు. అక్కడ అతను చెప్తూ ఉంటాడు ఏమని? బిల్వదనం పట్టుకున్నారా? శివలింగం మీద పెట్టారా? అగ్నిర్మయ వాచసిత వాగ్రదే హృదయమయ్య అమృతం బ్రహ్మణి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టండి, కన్ఫ్యూజన్ అటు ఇటు అనుకుంటూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏదుందో దానిని మనం మన ప్రాణశక్తి ద్వారా తీసుకువచ్చి బాహ్యంలో ఆరాధన చేసి అది విశ్వవ్యాపకమైన మహాశక్తిని దానిలో జనరేట్ చేసి మొత్తం తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఏం చేస్తున్నా? ఉద్వాసన చెప్పాను చివరి. ఉద్వాసన అంటే మళ్ళీ తన యొక్క ఉత్కృష్టమైన వాసస్థానంలోకి పంపించడం. ఏది ఉత్కృష్టమైన వాసం? ఎత్తుగా పెట్టడం. ఎత్తుగా పెట్టడం అంటే అర్థం ఏంటండి? నువ్వు చూస్తున్న వాటికి పైన పెట్టడం. నువ్వు చూస్తున్నవి ఏమిటి? ఈ ఇంద్రియములు, వాసనలు, తన్మాత్రలు, వీటన్నిటికీ ఎత్తులు పెట్టడం అంటే దాని యొక్క అసలు స్థానమైన ఆత్మయందు దాన్ని ఉంచుట. అక్కడికి తీసుకెళ్లి పెట్టేటప్పుడు ఇప్పుడు ఏమైంది? అది విశ్వరూపిణమైన రుద్రతేజం కనుక ఇంకా నీ నుంచి అదే ప్రసరిస్తూ ఉంటుంది. అది ఈశ్వరారాధనలో ఉన్న మర్మం. ఇది తెలుసుకోవడానికి మీకు ఆ జ్ఞానమంతా ఇవ్వగలగడం రుద్రంలో చెప్పాడు గనక ఆరాధన అంతా రుద్రంతోనే చేస్తున్నాడు. ఇక్కడ నుంచి 11 అనువాకాలు వాడు అభిషేకానికో పూజకో వినియోగిస్తున్నాడు. ఆ వినియోగించబడడం ఏం చేస్తున్నది? విశ్వవ్యాపినం ఈశానం అన్నారే, విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేస్తున్నది అని అర్థం. ఆ విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేసే విద్యే రుద్రం అంటే అర్థం. ఎలాగా ఆ రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో నీకు ఎరుకలోకి రావడానికి చెప్తున్నాడు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు మహాన్యాసం చేసేసాం ఇవాళ, ఇంకా మిగిలింది అభిషేకం. బయట జరుగుతుంది అదే. అయితే ఆ జరగవలసిన అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజుకి మహాన్యాసం చెప్పుకున్నాం, పరమేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్ఠాపన చేసుకున్నాం చక్కగా. ఇంకా స్ఫటికలింగాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పిన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆ లింగంలో మనం దర్శిస్తున్నాం. ఆ ధ్యాన శ్లోకం చెప్పుకుని ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడి రుద్రుడేమిటో, రుద్ర నమకం ఏమిటో, దీనికి నమకం అనే పేరేమిటో చెప్పుకుందాం. ఒక్కసారి ఆ ధ్యాన శ్లోకాన్ని మనసారా అనుకుని, ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండ మా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైహి అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమ రుచా భాసమానా భుజంగైః కంఠే కాలాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండ హస్తాః త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలిత వపుషా శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌక్ష్యం. వేదంలో ఒక భాగంలో రుద్రో ఏషో అగ్నిః రుద్రః అనే మంత్రం ఉన్నది.
ఈ అగ్నియే రుద్రుడు అని చెప్పబడుతూ మంత్రం ఉన్నది. మహాయజ్ఞములన్నీ చేసిన ఫలితం రుద్ర పారాయణ వల్ల వస్తున్నది అని చెప్పడం కారణం ఏంటంటే, యజ్ఞముల్లో ఏ పరమేశ్వరుడు ఉపాసింపబడుతున్నాడో ఆయన ఇందులో పరిపూర్ణంగా ప్రతిష్ఠింపబడ్డాడు. యజ్ఞముల్లో మనం అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తాం. అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. అగ్నిహోత్రం అంటే మన ఆరాధించే అగ్నిని అగ్నిహోత్రం అంట. యజ్ఞాగ్ని కుండంలో ఏ అగ్నిని రగుల్చుతున్నామో దాని ఆ రగిల్చిన అగ్ని ఎందు దేనిని ఆవహింపజేస్తున్నాం? పంచభూతాలలో ఒకడైన అగ్నిని మనం అందులో ఆవహింపజేయడం లేదు. పంచభూతాలకి ఏది మూలమో ఆ అగ్నిని అందులో ఆవహింపజేస్తున్నాం. అది పరమేశ్వరమయమైనటువంటి అగ్ని. దాన్నే మనం చిదగ్ని, ఆ పరమేశ్వర భావాన్ని అందులో మనం తీసుకొచ్చి అందులో ఆహుతులు వేస్తున్నాం. ఆ వేసిన ప్రతి ఆహుతి ఆయా దేవతకి చేర్చుతున్నవాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకని సర్వదేవతామయుడు గనక. ఇప్పుడు మనకి రుద్రుడు అనగానే ఆ అగ్ని స్వరూపుడు అని తెలియాలి. అందుకే రుద్రాన్ని అగ్నిగా ఆరాధించి యజ్ఞంలో వినియోగించడం కనిపిస్తున్నది, అభిషేకంలో వినియోగించడం కనిపిస్తున్నది. ఈ రుద్రాన్నంతటిని మనం కూర్చుని పారాయణ చేసినప్పుడు ఒక మహాగ్నిని రగిల్చి ఆహుతులు చేస్తే ఆ యజ్ఞంలో ఎంత ఫలితమో అంత వస్తుంది. అంటే ఇప్పుడు ఏమని మనకు తెలియబడుతున్నాడు? అగ్నిస్వరూపుడు అని తెలియబడుతున్నాడు. అంటే పరమేశ్వరుని అగ్నిస్వరూపంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈశ్వర స్వరూపాన్ని భావన చేస్తే యజ్ఞాగ్ని తత్వం అంతా ఈశ్వర స్వరూపంలో ఎలా ఉందో మీరు గమనించవచ్చు. శివుని యొక్క జటాజూటం పింగళ జటలు అంటారు, అంటే ఎర్రని జటాజూటం అయినది. ఆ జటాజూటంతో ఉన్న పరమేశ్వరుని యొక్క ఆ జూట భాగంలో ఉన్నది గంగా, చంద్రవంక, నెలవంక. ఈ రెండు ఏమిటి? రసతత్వానికి సంకేతం. రసము అని అంటాం. ఈయన ఏమయ్యాడు? అగ్ని అయ్యాడు. మన యజ్ఞాగ్నిని రగిల్చినప్పుడు ఆ అగ్ని ప్రజ్వరిల్లడానికి అందులో ఏం వేస్తాం? ఆజ్యం వేస్తాం. ఆజ్యమే అక్కడ రసము. సోమము అంటే రసము అని అంటాం. ఆ యజ్ఞ ద్రవ్యమే సోమం. ఈ ఆజ్యం వల్ల అగ్ని రగులుతుంది. ఈ ఆజ్యం దేని వల్ల వస్తుంది? అగ్నికి వల్లే ఆజ్యం వస్తున్నది. ఈ ఆజ్యం అగ్నికి హేతువై అగ్ని వల్ల ఆజ్యం మళ్ళీ ఉత్పన్నమై పరస్పరం దీనితో ఒక మహాశక్తి ఉత్పన్నమవుతున్నది. అది మనకు సర్వదేవతామయంగా గోచరిస్తున్నది. ఈ ఫార్ములా విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మనం రుద్ర విజ్ఞానం, వేద యజ్ఞ విజ్ఞానం కలిపి చూడాలి. విశ్వమంతా కూడా ఇదే సూత్రం వర్తించి ఉంది. అందుకే వైదిక సంప్రదాయం తెలిసినటువంటి మన శివపురాణం మొదలైనవన్నీ కూడా అగ్ని సోమాత్మకం జగత్ అనే ఒక సూత్రాన్ని ఇచ్చింది. యూనివర్స్, విశ్వం ఎలా ఫార్మ్ అయింది అనేది సూత్రం అది. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని యొక్క లక్షణములైన ఉష్ణత, కాంతి అవి తీసుకుని ఆర్ద్రత, సోమము యొక్క లక్షణం తడి, చల్లదనం ఇవి సోమము యొక్క లక్షణం. ఈ రెండిటి యొక్క కలయిక వల్ల శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది అని. పదార్థ నిర్మాణం కూడా ఈ రెండింటి వల్లే జరుగుతుంది. ఈ అగ్ని సోమముల యొక్క అనుపాతములు అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్, వీటి కలయికలోనే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఘన పదార్థాలు కూడా నిర్మాణమవుతూ ఉన్నాయి. ఇలా సర్వ జగత్తు కూడా అగ్ని సోమములతోనే ఏర్పడింది అని మనకు వేద విజ్ఞానం చెప్తున్నది. ఈ అగ్ని సోమాత్మకమైనది దేని నుంచి ఏది ఉత్పన్నమైందో మనం చెప్పలేం, కానీ ఒకదానికొకటి పరస్పర ఆధార ఆధేయములు అని తెలుస్తుంది. ఈ విషయాన్నంతటిని గ్రహింపజేసేటువంటి గొప్ప సంస్కృతి భారతీయ యజ్ఞ సంస్కృతి. ఈ యజ్ఞ సంస్కృతిలో ఏం చేశారు? అగ్నిని రగుల్చుతున్నారు, ఆజ్యం వేస్తున్నారు. వేసి సర్వదేవతాశక్తుల్ని అందులోంచి మనం పొందుతున్నాం. ఈ వేసినప్పుడు అగ్ని శిఖలలో ఆ ఆహుతులు సోమరసం పడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీరు భావన చేయండి. పరమేశ్వరుడు ఆ అగ్ని జటలలో సోమము గంగని, నెలవంకని ధరించడం అదే తత్వం. ఆ అగ్ని యజ్ఞాగ్ని తత్వమే ఆ రుద్రుని యొక్క స్వరూపం. నిజంగా ఆయన జటల్లో అగ్నిని చూపిస్తున్నా ఈ వ్యక్తమయ్యేటువంటి ఆ అగ్నికి సోమానికి ఆయన యొక్క పరతత్వమే ఆధారం. ఈ పరతత్వం నిర్వికారం. అందుకే ఆయన శుద్ధ స్ఫటిక సంకాసుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఈయనకి అగ్ని అని పేరు ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుణ్ణి వేదం అగ్ని అనడంలో కారణం అగ్రే నియతి ఇది అగ్నిహి అని, ముందు ఉన్నవాడు అని అర్థం. సృష్టికి పూర్వమే ఉన్న పరం జ్యోతి స్వరూపుడా పరమేశ్వరుడు. ఇలా జగన్ నిర్వహణ అంతా కూడా ఒక మహాయజ్ఞం అని ఆ యజ్ఞతత్వాన్ని మనం దీనిలో చూస్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే అగ్నిలో మనం ఆహుతులు వేసి ఎలా ఆరాధిస్తున్నామో అదే విషయాన్ని మనం లింగంగా అభిషేకం చేసినప్పుడు అదే తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం.
అగ్ని సోమాత్మకమనే తత్వ గ్రహణమే శివుడికి అభిషేకం చేయడంలో ఉన్న వైదిక అర్థం. మిగిలిన అర్థములు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వైదిక సంప్రదాయ అర్థం. అంటే లింగార్చన, అగ్నిహోత్రంలో యజ్ఞం చేయడం రెండు ఒకటి. అంటే రుద్రుణ్ణి మనం భావించేటప్పుడు ఈ అగ్నిమయ స్వరూపాన్ని గ్రహిస్తున్నాం. శివునికి ఈ రుద్ర అని పేరు పిలవగానే ఒక శక్తి మనకు వస్తుంది. ఒకే పరమేశ్వరుడు అయినప్పటికీ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శక్తిని వ్యక్తం చేస్తాడు. శివుడు అనేది త్రిగుణాలకి అతీతమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఈ త్రిగుణాత్మక జగత్తుగా ఆయన విస్తరించినప్పుడు ఈ అగ్ని సోమాత్మకమై వస్తున్నాడే, అప్పుడు ఆయన రుద్రుడు అవుతున్నాడు. రుద్ర అనే శబ్దాన్ని మీరు పరిశీలించితే అందులో రకారం అనేది మీకు రెండు మార్లు కనిపిస్తుంది. రుద్ర అని రౌ అన్నప్పుడు రా ఊ ఉంది, దా కింద మళ్ళీ రా ఉంది. అంటే ఎక్కువ ఏదుంది, రకార బాహుళ్యం దీనిలో ఉన్నది. రుద్ర అన్నప్పుడు మనలో ప్రధానంగా వ్యక్తమయ్యేది రకారమే. రకారం అగ్ని బీజం స్యాత్ అని చెప్తున్నారు శాస్త్రరీత్యా. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బీజం ఉంటుంది, అలాగే రా అనేది అగ్ని బీజం. అందుకే రుద్ర అన్నప్పుడు మీకు ఈ అగ్నితత్వం వ్యక్తమవుతుంది. ఈ అగ్ని ఇదే తపస్సనండి, జ్ఞానమండి, ఏదనండి, విశ్వానికి మూలమైన అగ్నిశక్తి రుద్రలో ఉన్నది. అందులో ద్ర అనే శబ్దం ద్రవతి ద్రవయతి ఇది ద్ర అని చూస్తే అది సోమతత్వాన్ని కూడా మనకు చెప్తున్నది. కనుక రుద్ర అనే మాటలోనే అగ్ని సోమం అనే లక్షణం ఉంది. మన భగవన్ నామాల్లో ఇన్ని అంతరార్థాలు ఉంటాయండి. కేవలం నిఘంటు అర్థాలు డిక్షనరీ మీనింగ్ మాత్రమే కాదు, ఆ నామంలో ఉన్న ఈ సౌండ్ ఉన్నదే అది విశేషం. అందుకే భగవన్ నామాలలో అర్థశక్తి శబ్దశక్తి అని రెండు శక్తులు ఉంటాయి. ఇది శబ్దశక్తి ప్రకారం ఈ రుద్ర అనేది మొత్తం యజ్ఞతత్వాన్నంతటిని చెప్తున్నది. అందుకు రుద్ర అన్నప్పుడు ఆ పరిపూర్ణమైన యజ్ఞతత్వాన్ని మనం భావన చేస్తున్నాం. ఇక్కడ ఈ రుద్ర శబ్దానికి ఎన్ని అర్థములున్నాయో మనకి నిరుక్తం అనే ఒక శాస్త్రం ఉన్నది, దాని ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిరుక్తము అంటే వైదిక శబ్దాలకి నిఘంటువుని నిరుక్తం అంటారు. మామూలు సంస్కృత భాషతో వేదానికి అర్థం చెప్పకూడదు, చెప్పాలని ప్రయత్నించినా దోషం. వేదానికి అర్థం చెప్పాలి అంటే ప్రధానంగా ఆరు అంగములు అవసరం: శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. కొన్ని చోట్ల జ్యోతిష సంకేతాలుంటాయి, కొన్ని చోట్ల యజ్ఞమునకు వాడబడేటువంటి క్రియాపద్ధతులు ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే కల్పశాస్త్రం చూడాలి, జ్యోతిషాస్త్రం చూడాలి. అలాగే శబ్దానికి ఎన్ని ఎన్ని అర్థాలు తీయచ్చు, దాని ధాతువు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకోవడానికి వ్యాకరణం చూడాలి. దీనికి తోడు నిరుక్తం, వైదిక సంప్రదాయం ప్రకారంగా శబ్దానికి అర్థం చెప్పండి. ఇన్ని రకములుగా శిక్ష, వ్యాకరణ, నిరుక్తి, జ్యోతిష, కల్పాదులు అవసరం. ఇవి కాక పురాణ ఇతిహాసాలు అవసరం. ఇవన్నీటితోనే వేదానికి మనం అర్థం చెప్పగలం. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదము పరిపూర్ణంగా వ్యాపించి అర్థం చెప్పబడుతున్నది అని. ఇవి చదవకుండా వేదానికి అర్థం చెప్పాలని ఎవడైనా బయలుదేరితే వేదమాత భయపడుతుంది. విభేత్యల్ప శ్రుతాత్వేదో మామయం ప్రహరిష్యతి, అయ్యో వీడి విడివిడి జ్ఞానంతో నాకు అర్థం చెప్పడానికి వస్తున్నాడే అని వేదమాత భయపెడుతుంది. ఇప్పుడు ఆ భయపెట్టే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు మనం. అందుకు అన్ని చోట్ల వేదానికి నిఘంట అర్థాలు చెప్తే సరిపోదు. అజహ అనే మాటకి మేక అని చెప్పచ్చు, జన్మరహితులైన బ్రహ్మమని చెప్పచ్చు, చతుర్ముఖ బ్రహ్మను కూడా చెప్పచ్చు. ఎక్కడేది చెప్పాలో తెలియాలి, ఏ వినియోగంలో ఏది చెప్పాలని ఇన్ని అర్థాలుంటాయి. అందుకే వేదానికి అర్థం చెప్పేటప్పుడు ప్రధాన నిరుక్తాన్ని తీసుకుని ఇక్కడ రుద్ర శబ్దంలో మనం ఏదైతే అగ్నిశోమ తత్వాన్ని చెప్పుకున్నామో, అలాగే నక్షత్ర వ్యవస్థకు సంబంధించిన అర్థములున్నాయి, జ్యోతిషాస్త్రపరమైన అర్థములు. దీనిలో ప్రధానంగా ఆర్ద్ర అనే నక్షత్రం గురించి మీరు వినుంటారు. ఈ నక్షత్ర శక్తే ఈశ్వర శక్తి. ఆ రుద్రమంత్రాకమైనటువంటి శక్తి ఆ ఆర్ద్రలో దాగి ఉంది. జ్యోతిషపరమైన ఒక మర్మం ఇది. ఇది కాక నిరుక్త ప్రకారంగా రుద్ర శబ్దానికి అర్థం రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్రహ అని ఒక అర్థం. అంటే ప్రళయకాలంలో అందరినీ ఏడిపిస్తాడు ఆయన. ఎలా ఏడిపిస్తాడు? దేవతలు కూడా భయపడిపోతూ ఉంటారు ఆ మహాప్రళయంలో. అలా అందరినీ భయవిహ్వలుల్ని చేసేటువంటి ప్రళయకారకుడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయనకున్న లక్షణం ఏంటి చెప్పండి? శాశ్వతత్వం. శాశ్వతుడు ఆయన. ఈ సర్వమును లయింపజేస్తున్న ఆయన లయం కాడు, పైగా లయమైపోతున్న దానిలో ఆయన భాగం కాడు. లయమైపోతున్న దానిలో భాగం కాడు కనుక ఆయనకు దుఃఖం లేదు. ఈ సర్వమునకు ఆయన స్థానమైనవాడు. ఇన్ని దుఃఖములు
ఆయా జీవుల కర్మలకి అనుగుణంగా కల్పిస్తూ వాటికి ప్రళయం కలిగిస్తున్నాడు గనక రోదయతి అంటే ఏడిపిస్తున్నవాడు అని అర్థం. రుద్రుడు అంటే ఏడిపించేవాడు. ప్రళయ కాలంలోనే కాదండి, మన జీవితంలో కూడా అనేక బ్రహ్మ ప్రళయాల్లాంటివి ఎదురవుతుంటాయి సంఘటనలు. ఆ గండం దాటేటప్పటికీ బ్రహ్మ ప్రళయమైందండి అంటాడు ఒకడు. అంటే అలాంటి వేదనలు జీవితంలో కలుగుతాయి. అనేక శక్తులతో మనకి ప్రపంచంలో వేదనలు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని మోహంతో దుఃఖం, కొన్ని ద్వేషంతో దుఃఖం, ప్రకృతిపరమైన దుఃఖం, ఇన్ని రకాల దుఃఖాలు జీవితంలో ఉన్నాయి. మనల్ని ఆనందింపజేసేదానికి ఎంత శక్తి ఉందో మనల్ని ఏడిపించేదానికి కూడా అంతే శక్తి ఉంటుంది. నిప్పు కాల్చింది, కాల్చే శక్తి నిప్పుకు ఉంది కదా. దానిలో నువ్వు చెయ్యి పెట్టేవా అది నీ మీదకి వచ్చిందా వేరే విషయం. కాల్చే శక్తి నిప్పుకుంది, ఆ నిప్పుని మరొక విధంగా వినియోగించి నువ్వే బాగుపడుతున్నావు, అది నిన్ను కాల్చింది. అంటే ఒకే నిప్పు నిన్ను కాలుస్తోంది, నిన్ను కాపాడుతుంది. అది దేని బట్టి? నీ కర్మానుగుణంగా. అలాగే పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థం నుండి నీ కర్మానుగుణంగా నిన్ను ఏడిపిస్తున్నాడు ఆయన, అందులో సందేహం లేదు. నీ కర్మానుగుణంగా ఇలా చెయ్యొచ్చండి అంటే రుద్రుడు అంటే అందరిని ఏడిపించేవాడు అనమాట. తప్పు చేస్తే రాజైన వాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అనుభవించేవాడికి ఏడుపు రావచ్చు, అయ్యో ఏడుస్తున్నాడు కదా అని రాజు జాలిపడి వదిలేస్తే దేశమంతా నేరగాళ్ళు మిగులుతాడు. మరి రాజు కూడా వాడు చేసిన శిక్షకి అనుగుణంగా వాడిని ఏడిపిస్తున్నాడు కదా. అలా ఏడిపించగలిగే శక్తి ఉన్నవాడే రాజు అవుతాడు. ఈ ఏడిపించేవాడే రక్షిస్తున్నాడు కూడా. అందుకే రుద్ర అనే శబ్దానికి ఏడిపిస్తున్నవాడు అని ఎలా అర్థం ఉన్నదో ఏడుపును పోగొట్టేవాడు అని కూడా అర్థం ఉంది. ఇది నిరుక్తం చెప్పినది, పురాణములు ప్రవచించిన శాస్త్రీయమైన అర్థం. అంతేగాని మన పాండిత్యాలన్నీ చూపించి బట్టతలకి మోకాలికి ముడిపెట్టి అర్థాలు చెప్పడానికి లేదు. సంప్రదాయ సిద్ధమైన అర్థమే చెప్పుకోవాలి. రుద్ర శబ్దానికి రెండవ అర్థం చూడండి. రుద్దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే సద్భి శివ పరమ కారణం. శివుడు పరమ కారణం, కారణాలకు కూడా కారణమైన రుద్రుడు ఏం చేస్తున్నాడంటే వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. ద్రవింపజేయుట అంటే నశింపజేయుట, కరిగింపజేయుట అని కూడా అర్థం. వృత్తంటే ఏమిటి? వృత్తంటే దుఃఖము దుఃఖ కారణము అని చెప్తున్నాడు ఇక్కడ. రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా, వృత్తంటే దుఃఖం దుఃఖ కారణం, ఈ రెండింటిని కూడా ద్రావయతి నాశనం చేసేటువంటి వాడు కనుక రుద్రుడు అని. ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందింపజేస్తాడు. క్షమించమని వేడుకుంటే క్షమించగలిగే ఔదార్యం ఉన్నటువంటి వాడు స్వామి. ఆ కారణం చేత ఆనందదాయకుడు దుఃఖ విమోచకుడు. లోకంలో కొందరు దుఃఖ విమోచకులు కనిపిస్తారు. ఆ దుఃఖ విమోచకత్వం ఎలాంటిది అంటే ఏడిచేవాడు కన్నీళ్లు తుడవడం లాంటి. అది కన్నీళ్లు తుడుస్తుంది తప్ప ఏడుపుకి కారణమైనటువంటి దాన్ని తుడవలేదు. లోకంలో ఎవ్వరూ కూడా ఏడుపుని పోగొట్టగలరేమో గాని ఏడుపుకి అసలు కారణాన్ని ఎవరు పోగొట్టలేరు. దుఃఖానికి అసలు కారణం ఏంటి చెప్పండి? ఏదో ఘటనలు అంటాం, ఘటనలేం కాదు, అజ్ఞానం అసలు కారణం దుఃఖానికి. అవిద్య మూల కారణం, దానిని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఒక ఆయన వద్ద ఉంది. గురుస్వరూపుడై మన యొక్క అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తే దుఃఖం అనేదే లేదు. ఈ అజ్ఞానం చేత పాపం, పాపం చేత అజ్ఞానం పరస్పరం వృద్ధి చెందుతాయి. మన పూర్వకృత పాపముల చేత అజ్ఞానం పేరుకుపోతుంది, అజ్ఞానం చేత మరిన్ని పాపాలు చేస్తాం. అందుకు దుఃఖానికి కారణం పాపం, పాపానికి కారణం అజ్ఞానం. ఈ రెండు కారణాలని సమూలంగా నశింపజేయగలిగే శక్తి పరమేశ్వరునికి మాత్రమే ఉంది గనక దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభువు. దీన్నే మనం మామూలు భాషలో చెప్పాలంటే దుంపతించేవాడు అని అంటారు. ఎందుకంటే చెట్టుని పెకలిస్తే లాభం లేదండి, దుంప మిగిలితే మళ్ళీ మొలకెత్తుతుంది. అందుకే దుంప తెంచడమే మూలాన్ని తీసేయడం అని. మూలమే దుంప అంటే ఆ మూలం ఏమిటి? దుఃఖమూలం. దుఃఖమూలం అజ్ఞానం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ నిర్వచనం మీరు ఎటువైపు అన్వయించుకున్నా వస్తుంది. ప్రస్తుతం మనకేదో దుఃఖం కలిగింది, ఈ దుఃఖం నుంచి పోగొట్టవయ్యా అని శివుణ్ణి అడుగుతాం. ఆయన పోగొట్టాడు అంతేనా కాదు, మనకు కూడా తెలియని ఆ అజ్ఞానం అనేది ఉంది, దాన్ని గుర్తించడం మహాకష్టం. అజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక జ్ఞానం కావాలి, దానిని గుర్తింపజేసి ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేవాడిని గురువు అని అంటాం. అంటే శివుడు గురుస్వరూపంగా బ్రహ్మ విద్యనిచ్చి కైవల్యాన్ని ఇచ్చేవాడుగా కూడా రుద్రుడు, లౌకికంగా కూడా మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేయగలిగేవాడు రుద్రుడు. మనకేదో ఒకటి లభించలేదు, లేదో కూడనిదేదో లభించింది, దానితో దుఃఖం వచ్చింది మనకి.
అప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించాం. ఆయన వెంటనే గమనించాడు, దీనికి ఏది కారణమో దాన్ని తొలగించాడు, దానితో ఈ సమస్య పరిష్కరింపబడింది. కొందరు అంటారు, ఏమండి ఏదైనా అనారోగ్యం వచ్చినా వ్యాధి వచ్చినా భౌతికమైన ఔషధాలు వాడాలి, కానీ రుద్రం చదువుకో, జపం చేసుకో, ఇవేమిటండి ఇలాంటివి ఎవడైనా చెప్తాడు? మనదంతా మూఢనమ్మకాలండి, అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. వైద్యం చేయించుకోవాలి, ఔషధులు పుచ్చుకోవాలి, ఔషధులతో రోగాలు పోతాయి అనుకుంటే ఎన్నో రోగాలున్న వాళ్ళు ఎన్ని రకాల ఔషధాలు వాడుతున్నా తగ్గని వాళ్ళు మనకి ఎంతమంది కనిపిస్తున్నారు? తగ్గిన వాళ్ళ కన్నా తగ్గిన వాళ్లే అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఒకడికి పనిచేసే ఔషధం మరుగుడికి పనిచేయదు, ఒకడికి వెంటనే ఉపశమనం ఇచ్చే ఔషధం మరుగుడికి ఇవ్వదు. పోనీ ఔషధం పని చేయాలన్నా డాక్టర్ పని చేయాలన్నా ఆ ఇద్దరు సరైన వాళ్ళు వీడికి దొరకాలన్నా మరొకడు వెనకుండాలి. అదే అనుకూలత అనేటువంటిది. సరైన టైంలో సరైన డాక్టరు సరిగ్గా డయాగ్నోస్ చేయగలగడం కూడా ఒక యోగం అండి. లేకపోతే ఉట్టి కడుపు నొప్పుని వెళితే క్యాన్సర్ చెప్పి మందులు ఇచ్చి చిట్ట చివరికి అయ్యయ్యో ఇంతేనా అని వామిస్తే తగ్గిపోయిందని అనేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అంటే వైద్యుడు కూడా సరిగ్గా రోగాన్ని పోల్చి మనకి ఉపకరించాలన్నా ఆ వైద్యుడిలోంచి వచ్చే రుద్రుడు సహకరించాలి మనకి. విశ్వమంతా వ్యాపించిపోయాడు కనుక సరి అయిన వాడు దొరకాలన్నా ఆయనే చేయగలడు. ఎలా బాగు చేసుకుంటాడో ఆయన ఇష్టం అండి. ఇక్కడ కొన్ని కొన్ని జీవితంలో కూడా మనకి సంఘటనలు జరుగుతాయి, అప్పటికవి తేలిగ్గా అనిపిస్తాయి, కానీ కొంచెం మీకు ఆలోచిస్తే తర్వాత అర్థమవుతాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి వారి జీవితంలో ఉంటే ఒక్క నాకే కాదు, ఇక్కడ చెప్పే స్థానంలో ఉన్నాను కనుక చెప్తున్నాను, కానీ చెప్పడానికి అవకాశం ఇస్తే ఇక్కడ అందరూ చెప్పగలరు. అలాంటి కొన్ని సంఘటనలు ప్రతి వారి జీవితంలో జరుగుతాయి. ఒకసారి భీమవరంలో శివతత్వ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాంకు ఉద్యోగి వచ్చి ఒకే ఒక్క మాట మీకు చెప్పి వెళ్ళడానికి వచ్చానన్నాడు. ఏమిటండి అంటే అతనికి శరీరంలో భయంకరంగా సొరియాసిస్ వ్యాధి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు, చనిపోదామని కూడా అనుకున్నట్ట ఆయన. చిట్ట చివరికి ఆ వ్యాధిని తట్టుకోలేక ఎన్ని మందులు వాడాడు ఆయన తిరగంది లేదు, అనేక చోట్లకు వెళ్ళేట తగ్గలేదు. ఆఖరికి ఒకరోజు, ఆ రోజు శివరాత్రి, ఆయన ఉదయం నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు, తనకు అందుబాటులో ఉన్న ఆ గోదావరి తీరంలో శివాలయాలన్నీ చూశాడట. ముఖ్యంగా అక్కడ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి, అవన్నీ చూసి శివుడితో ఒకటే అన్నట్ట, నువ్వు తగ్గించేవా సరే సరే, లేకపోతే నేను రేపో మాపో నీ ముందే ప్రాణం వదిలేస్తాను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వ్యాధి భరించలేకపోతున్నాడు. అలా తిరిగి తిరిగి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే అతనికి హైదరాబాద్ నగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక డాక్టర్ దొరికాడు, నువ్వు ఒక్కసారి రా అని చెప్తే ఆయన ఆ శివరాత్రిని కూడా చూడకుండా వెంటనే వస్త్రాలు ప్యాక్ చేసుకుని వచ్చేశాడు. వచ్చి మరుసటి రోజే కలిశాడు. మందు వాడిన మరుసటి రోజే అతని వ్యాధి తగ్గిందండి. ఇది జరిగిందని అతను చెప్పాడు. దీని అర్థం ఏంటి? శివుడు వచ్చి నేరుగా తగ్గించాడా? శివుడు ఎక్కడికి రావాలి? శివుడు ఎక్కడ లేడని అప్పుడు ఆ అనుకూలింపు చేసి అలాగా తగ్గించాడు. ఇది పరమేశ్వరుని కృప. ఆశ్రయించిన వాళ్ళకి దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని పోగొట్టగలడు. అందుకు రుద్ర అంటే రెండవ అర్థం ఇది. ఏమండి రెండు అర్థాలు ఒక్కడికే ఉంటాయా అంటే మరి ఒక్కడే రెండు పనులు చేస్తున్నాడు, అందుకు రెండు అర్థాలు ఒక్క పేరులోనే పెట్టుకున్నాడు. అంతేకాకుండా మరొకటి చెప్తున్నారు చూడండి, ఋతం సంసార దుఃఖం ద్రావయతి అని వైదిక నిరుక్తమే చెప్పింది. సంసార దుఃఖమును ద్రవింపజేయువాడు, ఎందుకంటే మహర్షుల దృష్టంతో దాని మీదే ఉంటుంది. ఈ పైపోయేటప్పుడు కాదు, చిన్నపిల్లవాడు చాక్లెట్ ఏడవడం అనేటటువంటిది మనకు సిల్లి, కానీ అదే స్థాయిలో మనముంటే అంతకు మించిన వేదన మరొకట్లేదు. అలాగే మన దుఃఖాలన్నీ కూడా బ్రహ్మవాదులకు చాలా సిల్లి. వాళ్ళు అసలు దుఃఖమేంటో వాళ్ళు కనుక్కున్నారు, దాని మూలం తీయాలి అని ప్రయత్నిస్తారు గనక వాళ్ళు ఈ నిర్వచనాన్ని చెప్తారు, సంసార దుఃఖం ద్రావయతి. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చూడండి, ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతీతి రుద్ర. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతమునందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి, ఇది ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో, కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవమంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు.
ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది, వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: తల్లి ఎవరి జిహ్వ మీద ఉంటే పలుకులు వస్తాయో అందుకే నా జిహ్వ మీద సరస్వతి ఉండుగాక అని స్తోత్రం చేస్తాం మనం, అవునా లేదా? అందుకే సరస్వతి సా శుభగా గది దివసు సామేవత ససత జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అన్నాం. సరస్వతీదేవి నా నాలుక మీద ఉండాలి అని ప్రతివాడు నమస్కరిస్తాడు. అలాంటి సరస్వతీదేవి నాలుకే స్తోత్రం. స్తోత్రం అనే సరస్వతీదేవి నాలుక అన్నారు. రసన అని ఎందుకన్నారంటే నాలుగు ఒక లక్షణం ఉంది, రుచిని గ్రహించే లక్షణం నాలుగు ఉన్నది. బాహ్యమైనటువంటి రుచులు, అది ఆమ్లంగా ఉందా లేదా మధురంగా ఉందా లేదా తీక్ష్ణంగా ఉందా తెలియజేస్తుంది నాలుక. అలాగే మనకు లోపలి నాలుక ఒకటి ఉంది, వాక్కు సంబంధించిన నాలుక. అదేమిటంటే ఏది రసవంతమైనటువంటి విషయం అనే దాన్ని ఆస్వాదించగలిగే లక్షణమే మనలో ఉన్న రసజ్ఞత. ఆ రసజ్ఞతే నాలుక. అందుకు రసత్వం అనేటువంటి స్తోత్రంలోనే ఉంటుంది అన్నారు. స్తోత్రంలో ఒక రసం ఉంటుంది. రసం అంటే ఆనందానుభూతి అని అర్థం కదా. అందుకు స్తోత్రం చదువుతూ ఉంటే మనకు అత్యద్భుతమైన శబ్దజాలం వినబడటమే కాకుండా భగవంతుడి స్ఫురణకు వచ్చి ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందపు రుచి స్తోత్రంలో ఉంది గనక స్తోత్రాన్ని రసన స్థానంలో ఉంచారు. అందుకే స్తోత్రం దేవి రసా ప్రోక్త అని చెప్పబడుతున్నది. స్తోత్రానికి అంత స్థితి ఉన్నది. అందుకే స్తోత్రం పట్టుకుని మనం ధరించిపోవాలి గనక స్తోత్రముల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి ఈ శివ మహిమ్న స్తోత్రాన్ని మనం ఇప్పుడు ఆలంబనంగా చేసుకుని ధరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. శివుని యొక్క మహిమని కీర్తన చేస్తున్నారు. అయితే ఆగమ శాస్త్రాలనే మంత్రశాస్త్రాలు, మంత్రశాస్త్రాల్లో ఒక్కొక్క మంత్రం ఎలాగ ఉపయోగించి ఎలాంటి సిద్ధులు పొందాలో చెప్పారు. అలాంటి మంత్రశాస్త్రాల్లో ఈ శివమహిమ్న స్తుతిని మంత్రంగా చెప్పి ఈ మంత్రాన్ని ఎలా వినియోగించి ఎలా సిద్ధి పొందాలో చెప్తూ వాళ్ళు, అస్య శ్రీ శివమహిమ్న స్తోత్ర మహామంత్రస్య శ్రీ పుష్పదంతర్షి శిఖరిణ్యాది ఛందాంసి శ్రీమద్ ఆశుతోష శివో దేవత హ్రౌం బీజం జూం శక్తి సహ కీలకం మమ శ్రీ సాంబ సదాశివ ప్రీచ్ఛత్తే శివ మహిమ్న స్తోత్ర పాఠే అభిషేకే వినియోగ అని వినియోగ పద్ధతి చెప్పారు. అంటే పారాయణ చేసేటప్పుడు పాఠే వినియోగ అనాలి, అభిషేకం చేసేటప్పుడు అభిషేకే వినియోగ అని అభిషేకం చేయడం ఉంది. అంతేకాదు శివునికి సంబంధించిన షోడశోపచార పూజలు ఈ స్తోత్రంలో చేయడం ఉన్నది. ఇంకే మంత్రం అక్కర్లేదు. ఒక మహిమ్న స్తుతి పట్టుకుంటే ఒక స్తోత్రంతో ఆవాహనం, ఒక స్తోత్రంతో ధ్యానం, ఒక స్తోత్రంతో పుష్పాలు ఇవ్వడం, ఒక స్తోత్రంతో ధూపం ఇవ్వడం, ఇంకో స్తోత్రంతో దీపం ఇవ్వడం, మరి ఇంకోటి అక్కర్లే. కేవలం శివమహిమ్న స్తోత్రంతోనే పూజా విధానం అంతా కూడా అందులో లిఖించారు ఆగమ శాస్త్రాల్లో. అంటే దీని అర్థం మరొక అపేక్ష లేకుండా కేవలం ఈ స్తోత్రంతోనే మనం ఎన్నో సిద్ధులు పొందవచ్చు అని. అందుకే ఇది మహామంత్రం అని చెప్పి దీని ఋషి ఎవరు అంటే పుష్పదంతుడు అని చెప్పబడుతూ దీనికి ఛందస్సు ఉంటుంది. ఛందస్సు అనేది ఒక దేవత. అందుకే ఆ దేవతను కూడా మనం స్మరించాలి. ఏ మంత్రం చెప్పినా మంత్రానికి ఛందస్సు. ఛందస్సు అంటే మీటర్ అని అర్థం. ఇది ఎలాంటిది అంటే మనిషికి ఒక ఆకారం ఎలా ఇస్తుందో స్తోత్రానికి ఒక ఆకారం ఇచ్చేది ఛందస్సు. ఒక గమనం దానివల్ల మనకి వస్తుంది. ఆ గమనం వల్ల దేవత యొక్క శక్తి స్ఫురిస్తుంది. అందుకు ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క గమనం ఉంటుంది. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభువు అన్నప్పుడు ఒక విరాట్ పురుషుడు యొక్క స్ఫూర్తి చదువుతున్నప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఛందస్సు యొక్క లక్షణం. వేదములన్నీ ఛందోబద్ధములు. అందుకు అవి అర్థం కాకపోయినా ఏదో అనుభూతి మనకు ఎందుకు కలుగుతుందంటే ఛందస్సులో వాడినటువంటి స్వర సహితమైన శబ్దాల వల్ల ఆ దేవత ఆవిర్భవిస్తుంది. అది ఛందస్సుకున్న గొప్పతనం. ఈ ఛందస్సు లక్షణం ఏంటంటే క్రమంగా అలాకు ఉన్నతంగా పెడుతుంది. నెమ్మదిగా ప్రారంభమే ఉన్నతంగా తీసుకువెళ్లేటట్టుగా ఉంటుంది ఈ ఛందస్సు. మిగిలిన ఛందస్సులు ఎలా ఉంటాయి అంటే కొన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం. కొన్ని తరంగాల్లో అటు ఇటు తిరుగుతున్నట్టుంటాయి, కొన్ని పైనుంచి కిందకి దిగినట్టుంటాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. దేని సౌందర్యం దానిదే. ఇప్పుడు శిఖరిణి సౌందర్యం చెప్పడానికి మిగిలిన వాటిని తగ్గించక్కర్లే. దేని సౌందర్యం దానిది. శిఖరిణి వృత్తం యొక్క సౌందర్యం ఏమిటంటే క్రమంగా ఉన్నతత్వాన్ని తీసుకెళ్ళడానికి. ఇది పుష్పదంతుడి కథకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే పుష్పదంతుడు క్రింద పడ్డవాడు పైకి వెళ్ళడానికి శిఖరిణి ఛందస్సుని ఆధారం చేసుకున్నాడు. కనుక మళ్ళీ ఏ శిఖరం నుంచి తాను కింద పడ్డాడో మళ్ళీ ఆ శిఖరం చేరడానికి శిఖరిణి ఛందస్సు ఆధారమే. అందుకు శిఖరిణి ద్వారా మళ్ళీ తన శిఖరాన్ని తాను చేరుకోగలిగాడు. అంతేకాకుండా అత్యల్పంగా అంటుకుని నెలబారైన ఆలోచనని ఉదాత్తంగా క్రమంగా తీసుకువెళ్ళి ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్ళగలిగే లక్షణం ఉన్నటువంటి ఛందస్సు శిఖరణి. అంతే కదండి, పడ్డవాడు లేవడానికే కదా స్తోత్రం, పడ్డవాడు తిరిగి లేవడానికి స్తోత్రం. అందుకే పడ్డవాడు లేవడం అంటే ఉన్నత స్థితికి చేరడమే. కనుక ఉన్నత స్థితికి చేరడానికి అనువైనటువంటి ప్రక్రియ ఇందులో ఉంది. కనుక ఛందస్సు శిఖరిణి అన్నారు. శిఖరిణి అంటే శిఖరములు కలది శిఖరిణి. శిఖరం అంటే పర్వతము, శిఖరిణి అంటే పర్వతము అని అర్థం. శిఖరములు దేనికున్నాయి? పర్వతానికి ఉన్నాయి. కనుక శిఖరిణి అంటే పర్వతములను గుర్తిస్తుంది. ఏమిటండి, పర్వతాన్నే మరీ తీసుకోవాలా అంటే ఆయన అవడింతకి ఆ పరమేశ్వరుడు, ఆయన పేరే గిరిశుడు గిరీశుడు. గిరిష అంటే గిరే శేతే తిష్టతి ఇది గిరిష అంటే గిరియందు ఉన్నవాడు. కొండల్లో ఉన్నవాడిని చేరుకోవడానికి మనం కొండనే చేరుకోవాలి కదా, అందుకు శిఖరిణి ఛందస్సు తీసుకున్నారు. సరే ఆయనైతే కొండలో ఉన్నాడు, మరి ఆవిడ, ఆవిడే కొండల రాజు గారు కూతురు, ఆవిడ పేరే పర్వతపుత్రి పార్వతి. ఆయన గారితోనే ఉంటుంది ఎప్పుడు మరి కైలాసంలో. అందుకోసం ఆవిడనైనా శిఖరిణివే, ఆయన్నైనా శిఖరిణివే, రెండు. ఆవిడ పుట్టిన నుంచి కొండలే అలవాటు. పుట్టినిల్లు మంచుకొండ, మెట్టినిల్లు వెండికొండ. అందుకు ఆ తల్లి, ఆ కొండంత తల్లి జగజ్జన్ని, ఆ తల్లిని కొలుచుకోవడానికి మళ్ళీ శిఖరిణివే శంకరులు తీసుకున్నారు. శివానంద లహరి మళ్ళీ శిఖరిణిలోనే తీసుకున్నారు. మహానుభావుడు మహిమను స్థుతికర్త ముందే చూపించాడు శిఖరిణి. అందుకు ఛందస్సులో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అందుకు ఆ ఛందో దేవతకి మనం నమస్కారం చేయడానికి ఆ ఛందస్సు యొక్క మహిమను కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇది కేవలం శివమహిమ్న స్తుతి మాత్రమే కాదు, శివమహిమ్న స్తుతి యొక్క మహిమ అది విశేషం. ఆ స్తోత్రం యొక్క మహిమ ఇంత గొప్పగా చెప్పబడుతున్నది. ఆ స్తోత్రం ప్రారంభిస్తున్నారు పుష్పదంతుడు. భక్తితో ప్రతి అక్షరంలో ఉన్నటువంటి శివత్వం మనకు అర్థమయ్యేలా ఆ శివుడే అనుగ్రహించాలని మహర్షి అయినటువంటి వరరుచిని తలంచుకుని ప్రారంభిస్తున్నాం. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావచ్య సర్వస్వమతి పరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపరాధ పరికరః. ఇలా మొదలవుతోంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించితే స్తోత్రం చేసే ముందు ఇతరు త్రికరణ శుద్ధిగా స్తోత్రం చేస్తున్నాడు, మనసారా స్తోత్రం చేస్తున్నాడు. స్తోత్రం చేసేటప్పుడు అనేకమైన విషయాలు మనం దృష్టిలోకి తీసుకోవాలి. ఒకటి, స్తోత్రం చేయబడేవాడు ఎవడు? మూడు ఉంటాయి స్తోత్రంలో. ఒకటి స్తోత, స్తోతవ్యుడు, స్తోత్రము. మూడు అంటే స్తుతించేవాడు, స్తుతించబడేవాడు, స్తుతించే స్తోత్రం. మూడు ఉంటాయి కదా, వీటిని త్రిపుటి అని అంటారు. ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం? మనం స్తుతికర్త స్థానంలో ఉన్నాం, స్తోత్ర స్థానంలో ఉన్నాం. స్వామిని స్తోత్రం చేయడానికి సిద్ధపడుతున్నాం. అయితే సిద్ధపడుతున్నామే కానీ చెయ్యగలమా? అది విశేషం. ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్తోత్రం చేస్తున్నాం అని కూర్చోవడం కాదు, ఎటువంటి వాణ్ణి ఆయన్ని స్తోత్రం చేసే శక్తి మనకి ఉందా అని ముందు ప్రశ్నించుకోవాలి. అంటే పరమేశ్వరుని స్తోత్రం చేయడానికి ముందు కావలసినటువంటి అర్హత ఏమిటంటే అహంకార రాహిత్యం. అది ఇక్కడ గమనించవలసింది. నేను స్తోత్రం చేస్తున్నాను కనుక పరమేశ్వరుడు లొంగిపోయాడు అనుకోకుండా, అసలు స్తోత్రం చేసే శక్తే నాకు లేదు స్వామి అని స్తోత్రం చేయాలంట. మరి శక్తి లేనప్పుడు ఎందుకండి స్తోత్రం చేయడం? వెంటనే ప్రశ్న. శక్తి లేదు స్తోత్రం చేస్తున్నాను, కానీ స్తోత్రం తప్ప మరో మార్గం లేదు నాకు, అది విశేషం. ఉదాహరణకి ఒక్కడు ఉపమానం మనం తీసుకుంటే, మనకి దాహం వేసింది, దాహం వేస్తే ఒకరు నదిని చూపించారు, ఇదిగో ఈ నది ఉంది తీసుకో తాగు అని. చూశాడు, అమ్మో ఇంత నదే, నేను తాగలేను బాబు, ఈ నది తాగే శక్తి లేదని వెనక్కి వచ్చేస్తున్నావా? లేదు కదా, వెళ్ళి అందినంతా ఆ నీరు తీసుకుని తాగుతున్నాం. తాగి ఏం తాగేవయ్య అంటే, గంగానదిని తాగేవండి, గంగానదిలో నీళ్లు తాగాం. నిజం గంగానదిలో నీళ్లు తాగేవా? లేదు, దోశలు తీసుకున్నాం. గంగంతా తాగేమా? లేదు. అలాగని గంగంతా తాగలేదు కదా అని చెప్పి గంగ తాగలేమని గంగని మానేసామా తాగడం? లేదు కదా. ఎందుకు తాగాం? దాహం తెచ్చుకోవడానికి తాగి. అంతా తాగలేమని తెలిసి కూడా తాగేమంటే మనం జీవితం తరించడానికి, మన దాహం తీరడానికి ఎంత అవసరమో అంత తాగాం. అదేవిధంగా పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నామంటే మొదట అహంకార రాహిత్యం ఉండాలి, రెండు మనం ఏది స్తోత్రం చేసామో అదే శివుడు అనుకోకూడదు, అది విశేషం. ఎందుకంటే శివస్తోత్రం అంటే మొత్తం శివుణ్ణి చెప్పలేదు, శివుణ్ణి మొత్తంగా ఎవరు వర్ణించలేదు. మన బుద్ధి ఎంత గ్రహించగలదో అంత మాత్రమే మనం వర్ణించగలం, చాలు ఇది. మనం బిందె తీసుకెళ్ళో, కొండ తీసుకెళ్ళో, లేదో ఒక చిన్నటువంటి గ్లాసు తీసుకువెళ్ళో, ఎవడి స్థాయిలో వాడు నీళ్లు తెచ్చుకుంటాడు. అదేవిధంగా ఎవడు బుద్ధికి అనుగుణంగా వాడు పరమేశ్వరుని స్తోత్రం చేసి తెచ్చుకోగలడే తప్ప తాను స్తోత్రం చేసిందే భగవంతుని అనుకోవడానికి లేదు. అది విశేషం. గంగాజలం తీసుకొస్తుంటాడు కలశంలో, అదేమిటంటే గంగాజలం. అబద్ధమా? కాదు. నిజమా? అంతకంటే కాదు. గంగంతా అందులో ఉందా? కాదు. అలాగని గంగ లేదా? అలాగుంటాయి శివస్తోత్రములో శివత్వం కూడా. ఇది శివుడి చెప్పదా? చెప్తుంది. కానీ ఇది చెప్పిందే శివుడని మాత్రం పూర్ణంగా అనుకోవడానికి లేదు. అందుకు మనం తెలుసుకోవాల్సింది, ముందు పరమేశ్వరుని స్తోత్రం చేసే ముందు అహంకార రాహిత్యం అనేది చాలా అవసరం. అందుకే ఇక్కడ ఒక స్తోత్రంలో ఉపదేశం కూడా మనం పొందుతూ ఉండాలి. దాని ద్వారా మనకేం చెప్తున్నాడు అని మొదట ప్రారంభమే మహిమ్నహ అని ప్రారంభమైంది ఇక్కడ. మహిమ్నహ ఆ మాట వల్లే శివ మహిమ్న స్తోత్రం అని పేరు వచ్చింది. అది విశేషం. అందుకే మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి. పరం పారం, పరం అంటే ఆవలి, పారం అంటే ఒడ్డు అని అర్థం. ఒడ్డు, ఒక నదికి ఒడ్డు ఉంటుంది కదా తీరం, దాన్ని పారం అని అంటారు. అది పరంపారం అంటే ఆవలి ఒడ్డు. దేనికి ఆవలి ఒడ్డు? తే మహిమ్న పరంపారం. ఓ పరమశివ, నీ యొక్క మహిమకు ఆవలి ఒడ్డు ఏదో అది అవిదుష, తెలియనటువంటి వాళ్ళము. అది తెలియనటువంటి వాడు, నీ మహిమకి ఆవలి ఏంటో మాకు తెలియదు. అంటే పారంగతులము కాము. పారంగతులు అనే మాట వింటారు. పారం అంటే ఒడ్డు కూడా తెలిసిన వాడు. ఒడ్డు తెలిసిపోతే మొత్తం తెలిసినట్లే. మన ఏవలి ఒడ్డు ఉన్నాం కానీ ఆవలి ఒడ్డు గురించి మనకు తెలియదు. అందుకే ఆ శివతత్వాన్ని కీర్తించడానికి మనం ఏవలి ఒడ్డును ఉన్నాం. ఎంత ఉంది శివతత్వం అంటే అది ఎక్కడిదాకా ఉందో ఆవలి ఒడ్డు మనకు కనిపించదు, కనిపించలేదు. కనుక అసదృశి, అందుకు నువ్వు స్తోత్రం చేయడానికి సముచితం కాదు అని నన్ను అనకయ్యా ఓ పరమేశ్వర అని అంటున్నారు. నా యొక్క మహిమ నువ్వు ఎలాగూ తెలుసుకోలో, నా మహిమ యొక్క పరిపూర్ణతను నువ్వు తెలుసుకోలో, కనుక నువ్వు స్తోత్రం చేయడానికి పనికిరాదు అని అంటే, స్వామి మరి బ్రహ్మాదులందరూ స్తోత్రం చేస్తున్నారా లేదా అని అడిగారు. నేను బ్రహ్మాదులు మాత్రం స్తోత్రం చేయడం లేదా పరమేశ్వరుణ్ణి? బ్రహ్మ దగ్గర నుంచి అందరూ స్తోత్రం చేస్తున్నారు, మరి వారు మాత్రము నీ యొక్క పారమంతా తెలుసుకుంటున్నారా అని ప్రశ్నించాడు. నన్నైతే స్తోత్రం చేయొద్దు, నా గురించి పూర్తిగా తెలియదు అని నువ్వు అనొచ్చు, కానీ బ్రహ్మగారు చేస్తున్నారే. ఒక బ్రహ్మగారేనా? బ్రహ్మాదీనాం, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు కూడా స్తుతి ఈ స్తోత్రం చేస్తున్నారు. ఆ మాటలు మాత్రం నిన్ను పూర్తిగా తెలుసుకుంటున్నాయా అది చెప్పు. పోనీ నేనైతే నిన్ను పూర్తిగా తెలుసుకోలేను. పోనీ నాగన్నా గొప్పవాడు ఎవడైనా, నాగన్నా గొప్పవాడు అంటే ఎవరు? నాగన్నా మరింత పండితుడు, లేదా ఆ పండితుడి కన్నా మరింత పండితుడు. ఎందుకు ఇంతమంది పండితులు లిస్టు? అందరికన్నా పెద్ద పండితుడు ఆ నాలుగు తలకాయల తాతగారు ఉన్నారే, పెద్ద ఆయన. ఆయన మించిన పండితులు లేడు కదా, ఎందుకంటే నాలుగు తలల్లో నాలుగు వేదాలు పెట్టుకున్నాడు. మరి అటువంటి పెద్ద ఆయన ఏది నేర్పినా ఆయనే నేర్పాలి, ఎందుకంటే సృష్టికర్త కదండి. ఆయన నుంచే మనం అందరం నేర్చుకున్నాం. అందుకే మనకు తొలి గురువు ఆయన అయ్యాడు, బ్రహ్మగారే గురువు. మరి ఆ బ్రహ్మగారు నిన్ను స్తోత్రం చేస్తున్నారు, మరి పోనీ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి కదా. ఆయన మాత్రం నీ వాక్కు, తన వాక్కులతో నిన్ను పూర్ణంగా వర్ణించారా చెప్పు. తదవసన్నాస్త్వయి గిరహ, ఆయన యొక్క గిరహ, గిరహ అంటే వాక్కులు, ఆ గిరులు కూడా నీ దగ్గరకు వచ్చేటప్పటికీ అవసన్నాహ అంటే శిథిలములైపోతున్నాయి, అవి కూడా నిన్ను పరిపూర్ణంగా స్తోత్రించలేవు. బ్రహ్మగారు కూడా నిన్ను పరిపూర్ణంగా స్తోత్రించలేరు, మరి ఆయన ఎందుకు స్తోత్రం చేస్తున్నారు అని అడిగితే, బ్రహ్మ పరిపూర్ణంగా స్తోత్రించలేకపోయినా ఆయన బుద్ధికి ఎంత ఉందిందో అంత స్తోత్రం చేస్తున్నాడు అని అన్నచ్చు నువ్వు. సరే, ఆయన బుద్ధికి ఎంత ఉందో ఆయన స్తోత్రం చేస్తాడు, నా బుద్ధికి ఎంత ఉందో నేను అంతే స్తోత్రం చేస్తానన్నాడు. అది తెలివి అనమాట. అందుకు అథ అవాచ్య సర్వ స్వమతి పరిణామావధి గృణం, చాలా గొప్ప మాట ఇది. స్వమతి పరిణామావధి గృణం అనేటువంటి, స్వ అంటే తన యొక్క మతి, బుద్ధి యొక్క పరిణామము, అది ఏ కొలతలో ఉందో దాని యొక్క అవధి, ఆ బౌండరీస్ అనమాట. తన యొక్క బుద్ధి యొక్క వ్యాప్తి ఎంతవరకు వెళ్ళగలుగుతుందో

బుద్ధికి ఎంత మేరకు అందుతుందో అంత మాత్రమే స్తోత్రం చేస్తున్నారు గనక మమాపి యశ స్తోత్రే, నేను చేసే ఈ స్తోత్రంలో కూడా ఎటువంటి అపరాధము లేదు స్వామి. పరికర అంటే ప్రయత్నము అని ఇక్కడ అర్థం. అందుకే నేను చేసే ఈ సాధన, పరికరం అంటే సాధన ప్రయత్నం, నిన్ను స్తోత్రం చేయాలని నేను చేస్తున్న ఈ సాధన గాని ప్రయత్నం గాని దీనిలో ఎటువంటి అపరాధము లేదు, తప్పు లేదు అని చెప్తున్నాడు అనమాట. అంటే తాను స్తోత్రం చేయడానికి సిద్ధపడిపోయాడే, నేను స్తోత్రం చేయడానికి అనుకున్నా అని వెనక్కి వెళ్ళను, నా బుద్ధికి ఎంత అందిందో అంతే స్తోత్రం చేస్తాను. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా, వాళ్ళ బుద్ధికి ఎంత అందిందో అంత, అందులో నాకు అందినంత నేను అందుకుని నేను స్తోత్రం చేస్తానయ్యా అని చెప్పారు. ఎవరి బుద్ధికి అందినంత వారు స్తోత్రం చేస్తే అలా స్తోత్రం చేసేవాడు నింద్యుడు కాడు అని. అత అవాచ్య అంటే నింద్యుడు కాడు, వాడిని తిట్టడానికి వీల్లేదు, వాడి బుద్ధికి అందినంత వాడు చేశాడు. అయితే బుద్ధికి అందినంత అంటే ఏమిటి ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. ఇదేదో చాలా బాగా ఉంది, అదే నా బుద్ధికి ఎంత ఉందో అంత స్తోత్రం చేస్తానండి అని మనం ఏమాత్రం శ్రమ పడకుండా ఏది తోస్తే అదని ఊరుకోమంది అర్థం కాదు. బుద్ధికి అందినంత అంటే భగవంతుడు నీకు ఎంత బుద్ధిశక్తి ఇచ్చాడో మనం తెలుసుకో, అది విశేషం. నీకు ఎంత ఇచ్చాడు, ఎంత బింది ఇచ్చాడు ఆయన, ఆ బింది తీసుకెళ్ళు, ఎక్కువసేపు దాన్ని నీటిలో ఉంచి మోసే శక్తి లేక ఏదో కాస్త పట్టుకొచ్చేసి బిందితే ఎంత దొరికింది అంతా అంటే బిందికి ఇంకా బోల్డ్ంత స్పేస్ ఉంది, నువ్వు నింపుకోవట్లే. అలాగే బుద్ధిశక్తి భగవంతుడు మనకు చాలా ఇచ్చాడు, ఆ బుద్ధిశక్తిని మనం సవ్యంగా వినియోగించుకోవాలి. దాన్ని చాలా వినియోగిస్తున్నాం ఎక్కడా పనికిరాని విషయాల మీద. అలా కాకుండా ఈ బుద్ధిని పదును పెట్టి అధ్యయనం చేసి, ఎన్ని అధ్యయనం చేయలేదండి మనం, మనకి టీవీ తెరిస్తే అధ్యయనం చూపిస్తుంటాడు, పలానా హీరోయిన్ ఎప్పుడు పుట్టింది, పలానా హీరో గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, దాని గురించి బుద్ధిని ఎంత స్టడీ, పాత సినిమా మ్యాగజీన్లన్నీ తిప్పి తిప్పి చెప్తాం. అలాగే ప్రపంచంలో ఫలానా డేట్ ఆఫ్ బర్త్ ఏది, ఫలానాది, బుద్ధికి పనిన్నీ పెడుతున్నాం. అందుకు బుద్ధి ఎంత మేరకు అందుకోగలదో అంత అందుకుంటుంది ఈ జ్ఞానాన్ని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికా దేవుడే కదా ఆమాత్రం స్తోత్రం చేస్తాడు. కానీ నీ బుద్ధిని ఎంత వినియోగించుకోవాలి, అధ్యయనంతో పునీతం చేసుకో, అది విషయం. అధ్యయన సంపన్నం చేసుకో నీ బుద్ధిని, పదును పెట్టు, చింతన చేయి, ఆలోచన చేయి, ధ్యానం చేయి, చదువు, పరిశీలించు, పరిశోధించు, బుద్ధిశక్తిని పెంచుకో. ఎందుకంటే అంత గొప్ప వస్తువుని ఎంత పొందాలండి అది. అక్కడ ఒక పెద్ద బంగారు గని ఉంది అని తెలిసిందనుకోండి, అప్పుడు తెలివైన వాడు ఎలా వెళ్తాడండి, ఒక చిన్న పరుసు పట్టుకెళ్తాడా, అంత గని ఉన్నప్పుడు బస్తాలు పట్టుకెళ్తాం. ఎందుకు, ఎంత వీలైతే అంత నింపుగా వచ్చేద్దాం, అవునా లేదా. మరి ఇక్కడ శివతత్వం అనే మహా గని ఉందే, ఈ గనిని పొందడానికి నువ్వు నీ అధ్యయనంతో నీ బుద్ధిని విస్తృతం చేసుకుని చేసుకుని చేసుకుని నీ బ్రతకంతా దానికి వినియోగించి నీ బుద్ధితో, నీ భావనతో, నీ చింతనతో, నీ తపనతో ఎంత పొందగలవో అంత పొంది ఆ అనుభూతిలోంచి పరవరించి పరమేశ్వరుడు స్తోత్రం చెయ్యు అని చెప్పడం ఉద్దేశం. అందుకే లేదా నాకున్న చిన్న బుద్ధి అని ముందే ఎందుకు మన దౌర్భాగ్యం నొప్పుకోవడం, పెద్ద బుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించి దీన్ని నింపుకుని నింపుకుని పరమేశ్వరుడు కోసం శోధించితే అలాంటి పరిపూర్ణమైన స్థుతి పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు. ఎంత చేసినా పరిపూర్ణం కాదు, అయినప్పటికీ నీ యొక్క చిత్తశుద్ధి, తపన, అధ్యయనం ఇవన్నీ చూసి ఆయన సంతోషిస్తాడు. అంతే ఆ ప్రేమ దానికి సంతోషిస్తాడు. కనుక ఇవ్వగలిగినంత ఇవ్వాలి, ఇచ్చినంత ఇవ్వడం కాదు. ఇవ్వగలిగినంత అంటే అర్థం నీ బుద్ధి ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు తపన పడి పడి పడి భగవంతుడిచ్చిన దేహం ఈ బుద్ధి దానికి వినియోగించి తద్వారా నువ్వు పరమేశ్వరుని స్తోత్రం చేయడం అనేది స్వమతి పరిణామావధి గృణన్ అనే మాటకి అర్థం. అందుకు నీ యొక్క బుద్ధిని పదును చేసి విశాలం చేసుకున్న విశాలమైన బుద్ధి నిండా పరమేశ్వరుని గ్రహించు, భావన చేయి. దానికి నీకు మార్గదర్శకం మహాత్ములు వేశారు, వేద ఋషులు మొదలుకుని ఇదిగో ఇప్పటి వరకు మహాత్ములు శంకరాచార్య మొదలైన మహాత్ముల వరకు ఇంత భావన మనకి ఇచ్చారే. ఇదంతా గ్రహించడానికి బుద్ధిని మనం వినియోగించాలి, భాష నేర్చుకుని ఇవి గ్రహించి తపన పడడం ఇవన్నీ కూడా బుద్ధిని విస్తృతి చేసుకోవడమే. అలా విస్తృతి చేసిన బుద్ధితో పరమేశ్వరుని గ్రహించాలి అని చెప్పడం గురువుగారి యొక్క ఉద్దేశం. అందుకు హరా అని సంబోధన, ఇందులో మొత్తం మీద మనకు కనిపించే సంబోధన హరా అనేది. శివుడికి ఎన్నో పేర్లుంటే ముందే హరా అని మొదలుపెట్టాడు, అంటే హరించువాడా. ఇదేంటండి, ఏదైనా మంగళం శుభంగా ప్రారంభించారంటే మొదలు పెట్టడమే హరించువాడా అని మొదలుపెట్టాడు. ఏంటండి ఇదేనా అంటే, ఈయన దేంట్లో ఉన్నాడు, శాపబాధలో పాపబాధలో ఉన్నాడు, అందుకు ముందు తొలగించమని కోరుతున్నాడు, హరించమని కోరుతున్నాడు కనుక హరా అని సంబోధించాడు. మనం కూడా ముందు కోరుకోవాల్సింది ఏమిటంటే ఏ మాలిన్యం నాలో ఉందో దాన్ని హరించవయ్యా అని ముందు కోరుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా మాలిన్యాన్ని తొలగించే ప్రయత్నం జనరల్గా చెయ్యం. మనకెప్పుడు సిద్ధి మీదే ఆశ తప్ప శుద్ధి మీద ఆశ ఉండదు.
ముందు శుద్ధి ఉంటే గాని సిద్ధి ఉండదురా.

0: శాస్త్రం మనకు చెప్తోంది. అందుకు శుద్ధి కావాలంటే నీ ప్రయత్నం నువ్వు చేసినా స్వామి అనుగ్రహం లేనిది శుద్ధి అనేది అది గనక హరా అన్నారు. హరా అంటే పాపహర, తాపహర, శాపహర అన్ని ఆర్తిహర అన్ని కూడా మనం హరుణ్ణి ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకి ఎన్నో మనకు రావాల్సిన దానికన్నా పోవాల్సినవే చాలా ఎక్కువ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం పోగొట్టుకోవలసినవి పోవాల్సినవి చాలా ఉన్నాయి. అజ్ఞానం, మోహం, శోకం, భయం, దుఃఖం ఎన్నున్నాయండి. అందుకు వీటన్నిటి హరించేవాడే మనకు కావాలి. అందుకే వేదం ఇద్దరు దొంగలను మనకి ఇచ్చింది, హరి హర, ఇద్దరు దొంగలాడేవాళ్ళే. గుడి మారిందే తప్ప అర్థం తత్వం ఏం మారలేదు. ఇద్దరు పని ఒకటే, దొంగలాడటమే వాడి పని. అందుకే హర హరి అని చెప్పింది. అందుకే హరా అంటే హరించువాడా అని అర్థం. ఆయన హరించుతాడు, ఆయన అన్ని హరించితేనే శాంతి అండి. మనది కాని వస్తువు మన దగ్గర ఉన్నంత కాలం మనకి వేదన. మనం ఎలా ఉన్నామంటే మనది కాని వస్తువు మనదేమో అనేటటువంటి భ్రమలో ఉన్నాం. ఇదొక బంధం ఉంది. ఈ భ్రమ తొలగితే మనది కాని చెత్త మన దగ్గర చాలా ఉందని దీన్ని హరించవయ్యా అంటాం. ఉంది బరువు దిగిపోతే అప్పుడు రిలీఫ్ మనకి. అది కావాలా, ఉపశమనం కావాలి. అందుకే హర అని మొదలుపెట్టారు. ఇది సంబోధనలోనే విశేషం. అది హర నిరపరాధ పరికర. ఇక్కడ నిరపరాధ అని కొన్ని గ్రంథాల్లో, కొన్ని గ్రంథాల్లో నిరపవాద అని కూడా ఉన్నది. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. అపవాదము అంటే తప్పే, నిరపవాదం అంటే ఏ దోషము లేదు అని చెప్పడం. నిన్ను స్తోత్రం చేయడంలో ఏ దోషము లేదయ్యా, అందుకు స్తోత్రం చేయొచ్చు. బుద్ధికి అందినంత మేరే స్తోత్రం చేయొచ్చు, తప్పేం లేదు, మరి బ్రహ్మగారే చేశారు కదా అని చెప్పడం. నిరపరాధ అంటే నేనేం అపరాధం చేయడం లేదు అని, రెండూ సరిపోతుంది ఇక్కడ. అందుకు పరమేశ్వరుణ్ణి తన బుద్ధి కొలది స్తోత్రించడంలో దోషమేమీ లేదు అని ఇక్కడ చెప్తున్నాను. అంటే పరమేశ్వరుడి దగ్గర ముందు వెళ్ళేటప్పుడు దైన్యము ఉండాలి, ధైర్యము ఉండాలి. అది విశేషం. దైన్యం అంటే నేను నీ గురించి పూర్ణంగా తెలుసుకునే సమర్థత నాకు లేదు, అలాగని వదిలిపెట్టను. ఉన్నదంతా అందదు నా చిన్నిపాటి మనస్సునకు, మనసుకందినంత కూడా మటకందదయ్య శివ. అందవనుచు వదలలేను, అందినంతే చాలు నందు. రవ్వంతైనా నీ స్మృతి రగులుకున్న చాలునయ్యా అంటాడు భక్తుడు. అది విశేషం. అందుకే మన మనస్సుకు ఒక్కసారి పరిశీలించండి, మనం నిజంగా మాటలతో అన్నీ చెప్పగలమా? ఇక్కడ అది ప్రశ్నించాలి. మాటలతో అన్నీ చెప్పగలమా అండి? ఒక్కొక్కసారి మనకి ఒక మహాపర్వతాన్ని చూస్తాం, దాని పచ్చదనం, దాని అందం, దాని ఆకాశం, ఆ విశాలత అన్నీ చూస్తాం. అన్నీ చూసి ఎంతో అందాన్ని అనిపిస్తాం. అనుభవించిన మనస్సు ఏది అనుభవించిందో అంత మాటతో చెప్పగలదా చెప్పండి? ఆ చెప్పలేనప్పుడు మనం పడుతున్న అవస్థ, కొండ ఎంత అందంగా ఉందంటేనండి, తెల్లని కొండలు, హిమవత్ పర్వతాలు, దాన్ని మించి పడుతుంటే కింద లోయలు ఎంత అందంగా ఉన్నాయని వాడితో చెప్తుంటే వాడు అవునా అని వింటూ ఉంటే ఆఖరికి మనం పొందిన అనుభూతి మన వర్ణన ద్వారా వాడు పొందట్లేదని తెలిసిపోయి చూడాల్సిందేనండి అంటామా లేదా? అంటే అర్థం, సృష్టిలో ఉన్న ఒక్క వస్తువుని వర్ణించడానికే మన మనస్సుకి మాటకి ఇంత గ్యాప్ ఉంటే మాటకి మనస్సుకి కూడా అతీతమైన అపరతత్వాన్ని మనస్సు అందుకోగలదా? మనస్సు అందుకున్నంత మాట అందుకోగలదా? అందుకోలేదని వదిలేయగలదా? తన అనుభూతిని తను పరవరించాలి కదా. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, వదలనయ్యా సమతి పరిడా మావధి గృణన్, నా బుద్ధికి అందినంత మేరకు నేను స్తోత్రం చేస్తున్నాను అని ఒక్క శ్లోకంలో భావించడానికి అనువుగా ఎన్ని విషయాలు చెప్పాడండి మహానుభావుడు. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్య సర్వస్వమతి పరిణామావతి గృణన్ మమాపి ఏష స్తోత్రే హర నిరపరాధ పరికరః హర నిరపవాద పరికరః అని ఈ స్తోత్రంలో చెప్పినటువంటి భావం. అందుకు మొదటే మనకి ఇందులో తెలియజేస్తున్న విషయం, మన యొక్క అసమర్థత అనేది పక్కన పెడదాం. పరమేశ్వరుని యొక్క గొప్పతనం నువ్వు ఊహకి కూడా అందని వాడవు అంటే ఎంత గొప్పవాడు అనే భావం ముందే మనకు కలిగించాడు. అందుకే మొదట మహిమ్న పారంతే పరమ విదుష అనడంలో మొదట చెప్తున్నది శివ మహిమా వర్ణనమే చేస్తున్నాడు. అంతేగాని తన యొక్క అసమర్థతను వర్ణించడం ఇందులో చెప్పట్లే. శివ మహిమ మనస్సుకి మాటకి అందనంత మహోన్నతమైనది అని శివుడి మహిమనే మొదట ప్రస్తావించాడు గనక శివ మహిమ ప్రస్తావన మొదలైంది. మొదలే ఆ మహిమ ఎటువంటిది? మాటకి మనసుకి అందనటువంటి మహోన్నతమైనటువంటిది, అది పూర్ణతత్వం అది. ఆ మాట ఎవరన్నారయ్యా? వేదమే అన్నది కదా అని చెప్తున్నారు. అయితే ఆ వేదమే ఏమనంది? నువ్వు మాటకి మనసుకు అందవు అన్నాయి అని ఎవరన్నారు? వేదం ఉంది. వేదం అంటే ఏమిటి? మాటలే కదా. వేదం అంటే మాటలే కదండి. మన మాటకి మనసుకి అందవని వేదమే చెప్తే వేదానికి కూడా అందవని అర్థం కదా. అది చెప్తూ రెండవ శ్లోకంలో చెప్తున్నారు చూడండి, అతీత పంథానం తవ చ మహిమా వాంగ్మనసయో అతద్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్య కతివిధ గుణ కస్య విషయ పదాత్వర్వాచీని పతతి నమన కస్య నవచః. అతీత పంథానం తవ చ మహిమా వాంగ్మనసయోహో, వాంగ్మనసయోహో అంటే వాక్కుకి మనస్సుకి కూడా తవ మహిమ, నీ యొక్క మహిమ. అతీత పంథానం, అతీతమైనది, వాక్కుకి మనస్సుకి ఏ మార్గం ఉందో అది పంథానం అంటే దానికి కూడా అతీతమైనటువంటిది నీ యొక్క మహిమ అని, అంటే మాటకి మనస్సుకి అందనటువంటిది అని. అందుకు వేదము కూడా అతద్వ్యావృత్యాయ చకితమభిధత్తే శృతిరపి, అందుకు వేదం ఏం చేసిందంటే మనసుకి మాటకి అందనటువంటి ఆ పరబ్రహ్మం గురించి భయపడుతూ భయపడుతూ చెప్పింది అన్నారు. వేదం కూడా ధైర్యంగా చెప్పలేకపోయింది, భయపడుతూ భయపడుతూ చెప్పింది వేదం. వేదం అంటే ఏమిటి, ఈశ్వరుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదములు. ఆయన నుంచి వచ్చిన వేదాలే ఆయన గురించి చెప్పలేకపోయాయి. చెప్పలేక చెప్పాలంటే ఆయన గురించి తప్ప మరొకటి చెప్పడానికి లేదు, అవును కదండి. పరమేశ్వరుడు గురించి తప్ప మరొకటి చెప్పలేవు, కానీ ఆయన గురించి చెప్పడం కూడా పూర్ణంగా చెప్పగలమా అని భయం వేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెప్పే. ఇది పరమేశ్వరుడు అని చెప్పడం బదులుగా ఇది పరమేశ్వరుడు కాదు అని చెప్పడంలోనే ఎక్కువ ప్రాధాన్యం చూపించేట వేదములు. దీని అర్థం ఏమిటంటే ఇదే పరమేశ్వరుడు అని నిర్ధారించి చెప్పలేక ఇది కాదు ఇది కాదు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అనే వెళ్ళయ్యే తప్ప ఇంకోటి చెప్పలేదు. ఏదైనా ఒక అద్భుతమైన విషయం మనం చూసామనుకోండి, దాని గురించి అవతల వాడు వర్ణిస్తే అవతల వాడికి అనుభూతి లేనప్పుడు ఇలా ఉంటుందా అంటాడు. చచ్చ అలా ఉండదండి, ఇంకా గొప్పదండి అని మళ్ళీ ఇంకేదో చెప్తాడు. అంటే అలా ఉంటుందా, చచ్చ అలా కూడా ఉండదు ఇంకా అని వాడు చెప్తాడు. దీని ఉదాహరణ చెప్పాలంటే ఒక్కటే, ఒక సముద్రపు కప్ప ఒక నూతులో వచ్చి పొరపాటున పడిందిట. ఆ నూతులో ఉన్న కప్ప వెంటనే వెల్కమ్ చెప్పింది, చాలా సంతోషం ఏ నుయ్యి నుంచి వచ్చావు అని. నుయ్యంటే ఏమిటి అని అడిగింది ఆ సముద్రపు కప్ప. ఇప్పుడు నేనున్నాను ఇదే అన్నది. ఓహో ఇదే ఆ నుయ్యి, మరి నువ్వెక్కడి నుంచి వచ్చావంటే నేనా ఇంతకన్నా చాలా పెద్ద నుయ్యి నుంచి వచ్చాను అన్నది. అది ఎంత ఉంటుంది అని అడిగింది. ఇది అంటే ఎంత అంటే చాలా పెద్దది అన్నదట. అంటే దీనికి రెండింతలు ఉంటుందా అని అడిగింది. అది ఇది కాదు అంత ఉండదు అన్నదట ఆ సముద్రపు కప్ప. కాదు కాదు పోని మూడింతలు ఉంటుందా, అంత కూడా కదా. పోని పదింతలు ఉంటుందా, వందింతలు ఉంటుందా, ఇది ఎంతసేపు నూతిని కొలబద్దగా తీసుకుని అడుగుతుంది తప్ప మరొకటి. ఎందుకంటే దీన్ని తెలిసిన ప్రపంచం ఇది కనుక దీనితోనే అది అడుగుతుంది, దీనితో ఇది చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఇదేమో అంత అంతాన్ని చూసొచ్చింది. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఎలాంటిదో వేదానికి జీవుడికి మధ్య ఘర్షణ అలాంటిది. వేదం ఆ పరతత్వాన్ని అనుభవిస్తుంది అనుభవిస్తుంది, కానీ అనుభవాన్ని చెప్పలేకపోతుంది. చెప్పలేక ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటుంది. అది నేతి నేతి ఇతి నిగమకహో అన్నారు. నా ఇతి నా ఇతి నా ఇతి, ముందు చెప్పింది కొంతమేరకు, ఇదంటే మళ్ళీ వీడు ఇది అనుకుంటాడు. అందుకే అది కాదు ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకా ఏదో అంటుంది. అలాగా వేదం కూడా అతద్వ్యావృత్యాయం మరలిపోయిన మాటలతో అని చెప్తున్నాడు. మరలిపోయిన మాటలు అంటే దేనిని చేరలేక మనస్సు మాట వెనక్కి వచ్చేస్తాయో అది బ్రహ్మము అని చెప్తున్నది వేదం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ యన్ మనసా నమనుతే, ఉపనిషత్తు మాట ఇది. మనస్సుతో నువ్వు గ్రహించరు, మాటతో నువ్వు గ్రహించరు. కనుక ఒక వస్తువుని వర్ణించాలంటే ముందు మనస్సు పెడుతుంది, దాన్ని అనుసరించి మాట పెడతాయి, అవునా కదా అండి. వెళ్ళి వెళ్ళి మనస్సు అంటుందిట, ఇంకా లాభం లేదని వెనక్కి తిరుగుతుందిట. మనస్సు ఎప్పుడైతే రివర్స్ అయ్యిందో మాట కూడా రివర్స్ అయ్యి రెండు కలిసి మళ్ళీ వచ్చేస్తాయట వెనక్కి. ఇలాగ అతద్వ్యావృత్యాయం దేన్ని చేరలేక వాక్కులు వెనక్కి వస్తున్నాయో, వెనక్కి వచ్చి చెప్తున్న ఇది కాదు ఇది కాదు అని చకితమ విధత్తే స్థితిరపి, అవి భయపడుతున్నాయి. అయితే భయపడుతూ వర్ణించిన ఆయన వదలట్లేదు. మేము భయపడుతున్నాం కాబట్టి వర్ణించం, ఇంకేదైనా సబ్జెక్ట్ పట్టుకుందాం. శివుడు కాకుండా ఎలాగూ వర్ణించలేని దానికి జదుగు వర్ణించడం కనుక ఆ పరతత్వాన్ని వదిలి ఇంకేదైనా విషయం చెప్పుకుందాం అంటే మిగిలినవన్నీ వేస్ట్ విషయాలు, వాటి గురించి చెప్పడమా? అందుకు చెప్తే దాని గురించే చెప్పాలి. ఆ చెప్పడం పూర్ణంగా చెప్పలేము కనుక భయపడుతూ భయపడుతూ భయపడుతూ చెప్తున్నాయి కానీ వదలలేదు. అందుకే అతద్వ్యావృత్య అంటే మరలి రొచ్చుట అని చెప్పడం, మరలి రాకుండా చెప్తున్నాయి అంటే అర్థం తాము పూర్ణంగా చెప్పలేకపోయినా పరమ తాత్పర్యాన్ని వదలకుండా దాని గురించి చెప్తూనే ఉన్నాయి వేదములు. అలాంటి వేదములు సైతము ఎవరి విషయంలో భయపడుతూ మాట్లాడుతున్నాయో ఆయన గురించి చెప్పబోవడం వచించడం మన సాధ్యమవుతుందా? అయినా సాధ్యం కాదని వదలకూడదని చెప్తున్నారు.
1: ఓం నమశివాయ. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thiruneriya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurveda, Madhyandina Shaka, Adhyayam 14.

జిష్ణు వాజీనో వాజజితో వాజజ్ఞ సరిష్యంతా బృహస్పతేర్భాగమవాజిఘ్రత. దేవస్యావయజ్ఞ సావితుస్సవే సత్యసావసః బృహస్పతేరుత్తమన్నాకజ్ఞరుహేమేంద్రస్యోత్తమన్నాకజ్ఞరుహేమ. దేవస్యావయజ్ఞ సావితుస్సవే సత్యసావసః బృహస్పతేరుత్తమన్నాకామరుహామేంద్రస్యోత్తమన్నాకామరుహామ. బృహస్పతే వాజంచయ బృహస్పతాయే వాచం వదత. బృహస్పతిం వాజంజాపయత. ఇంద్రవాజంజయేంద్ర ఆయ వాచం వదత. ఇంద్రం వాజంజాపయత. ఏషావస్సా సత్యా సంవాగా భూద్యయా బృహస్పతిం వాజమజీజపత. అజీజపత బృహస్పతిం వాచం వనస్పతయో విముచ్యధ్వం. దేవస్యావయజ్ఞ సావితుస్సవే సత్యసావసః బృహస్పతేర్వ.

ఏషస్యవాజీ క్షీపణిందూరన్యతిగ్రీవాయాం బద్ధో ఆపి కక్ష ఆసని క్రతుందధిక్రా అనుసంతవీత్పథామంకాగ్స్యన్వాపనీఫనత్ ఉతస్మా అస్య ద్రవాతస్తురన్యత

స్వాహా ఆ హర్పత ఏ స్వాహా ఆ అన్హే ఏ ముగ్ధాయ స్వాహా ఆ ముగ్ధాయ వైనజ్ఞాశినాయ స్వాహా ఆ వినజ్ఞాశిన ఆంత్యాయనాయ స్వాహాంత్యా ఆయ భువనాయ స్వాహా భువానస్య పతాయే స్వాహాధిపతయే స్వాహా ఆ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణోయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్శ్రోత్రయజ్ఞేన కల్పతాం పృష్ఠయజ్ఞేన కల్పతాం యజ్ఞోయజ్ఞేన కల్పతాం జాయ ఏ

స్మే వో అస్త్వింద్రియమస్మేన్నముతక్రతుః అస్మే వర్చాగ్యసి సంతు వః నమో మాత్రే పృథివ్యా ఇయంతే రాజ్యంతాసి యమానః ధ్రువోసి ధరుణః కృష్యే క్షేమాయ రయ్యై పోషాయ. వాజస్యేమం ప్రాసవస్సు శువేగ్రే సోమగ్రాజా నమోషాధీష్వప్సు తా అస్మభ్యం మధూమతిర్భవంతు వయగ్రాష్ట్రే జాగ్రియామ పురోహితాః. వాజస్యేదం ప్రాసవ ఆబాభూవేమ చ విశ్వాభువానాన్ని సర్వతాః. సనేమి రాజా పరియాతి విద్వాన్ రయిం పుష్టిం వర్ధయామానో అస్మే. వాజస్యేమాం ప్రాసవశిశ్రియే దివామిమా చ విశ్వాభువానాని సమ్రాట్. అదిత్సంతందాపయతి ప్రజానన్ సనో రయిగ్య సర్వావీరన్నియచ్చత్. అగ్నే అచ్చావదేహ నః ప్రతి నః సుమనా భవ ప్రణో యచ్చ సహస్రజిత్వగ్య హిధానదా అసి.

0: ఇంద్రజన్మ స్వావనం పుత్రమిక్షిణోంద్రాక్షన్నోమంతంధ్యేతరం
1: చీనామేవాదిష్టాయేషాయిమాజంద్రమన్ేంద్రమన్ేంద్రమక్షేమేంద్రాక్షణీ అహంతరక్షమేనాభ్యాశ్రంభువనగుంధమే అంతరాపోర్గమపరం చేతం చెత్త దేవర్ణ

ఇహోత్వం లక్ష్యమానవ్యుస్కందనే యదర్జనుబ్రహ్మ సదేవ సత్తోషేరప్యసర్జనామ అయోగ్యమయోభ్యాసో అయోమస్

పదరూపిణే సూర్యశ్చరస్మీనం సద్రమేస్తామసంభరిషం అన్న ప్రజోమత్యామాజమత్యేషి పూర్వేణైవాచ్చమనసంధలమే సమక్ష ప్రసాదేత్యాజ్ఞేవతాయజ్ఞం సంతనోమే అగ్నిపతిపాలం జంగ అగ్నిపతి భాగ

పశువ బృహదైవాస్మిందాపవేమన్యే శివమిష్టో వై దేవానా పుష్టం స్వచ్చే వై

అభివర్తామం భవజే స్వర్గస్ లోకస్వృత్యై అభిజద్భవజే స్వర్గస్ లోకస్వాభిజిత్యై విశ్వజద్భవజే.

0: ఇదం బ్రహ్మపురీమహే చాహే
1: సర్వంఠమోషమస్యాహేమాదృష్మణ
0: రాజావత్యం పవిత్రం సర్వత్ర శయనం బ్రహ్మ విదోదయం.

అవరాశ్చందమనంతరస్వధాన్ సహోదర్చందమో బ్రహ్మత్సరవోజమారంభ

అగ్నిర్వాగు సంవత్సర ఆదిత్య పరివత్సర చంద్రమా ఇదావత్సర వాయుర్వత్సర చంద్రయేష్టదేవేణే అగ్నిమేవ తత్సంవత్సరమాప్నోతి తస్మాద్వైశ్వరేణ యజమాన సంవత్సరేణాగస్తాచాశీతరణ ప్రకాశైర్గజతే ఆదిత్యమేవ తత్పరివత్సరమాప్నోతి తస్మాద్వరుణ ప్రకాశైర్గజమాన పరివత్సరేణాగస్తాచాశీత సాగమేధైర్గజతే సంక్రమతమేవ దరి

ఈశ్వరేవస్వేహస్వం హతాదిత్యవర్ణపుం రాజానం వర్ణ ప్రకాశయేతం లోకమజయతే యస్మిన్నాదిత్యర్ణ ప్రకాశయజతే ఏకమేవ లోకం జయతి యస్మిన్నాదిత్య ఆదిత్యైవ్యముపైతి యదాదిత్యవర్ణపుం రాజానం వర్ణ ప్రకాశయేత అద్వర్ణ ప్రకాశానాం వర్ణ ప్రకాశత్వం ఆసతో మౌరాజా సంతాకం విశాఖమేధైరేజత సరేణం లోకమజగత్ యస్మైవ్యక్తమాభి చిత్సాగమేధైర్యజతేకమేవ లోకం జగతి యస్మైవ్యక్తమాభి చంద్రమ సగే

సచ్చరాజాకందాగుంశమేధంతాకమేధానాగుంశాకమేధత్వం అసత్తవ పితర ప్రజాపతిం పితరం ప్రతియజ్ఞేనాయజంత సయేదం లోకమజయన్ యస్మిన్ ఋతవ యజ్ఞేన ఏతమేవ లోకం జయతి యస్మిన్ ఋతవ ఋతూనామేవ సాయుధ్యముపైతి యథవ పితర ప్రజాపతిం పితరం ప్రతియజ్ఞేనాయజంత సత్యయజ్ఞస్యత్వం అథోషయమేవంచేతమేకం జగతి యస్మిన్ వాయు వాయోరేవ సాయుధ్యముపైతి.

ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. Philosophical discourses and Periya Puranam lectures